ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 10వ తారీఖు శుక్రవారం శుభోదయం.

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే రేఖామయధ్వజ సుధాకలశాత భద్రవజ్రాంబుశాంబురుహకల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీవేంకటేశ చరణౌ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు అర్చన. అర్చన కార్యక్రమంలో భాగంగా క్షేత్ర దర్శిని వింటున్నారు. జ్ఞానానికి రూపం, విద్యకు నిలయం, సంగీతానికి మూలం, వాగ్దేవతగా కోట్లాది భక్తుల ఆరాధన అందుకుంటున్న అమ్మ శ్రీ సరస్వతీదేవి, అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన బాసరా సరస్వతి ఆలయం అందరికీ తెలిసిందే. కానీ సిద్దిపేట జిల్లా అనంతసాగర్ గ్రామంలో ఉన్న శ్రీ సరస్వతీ క్షేత్రం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈరోజు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం క్షేత్రదర్శనంలో.

ప్రతి ఆలయం వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి క్షేత్రం వెనుక ఒక మహత్తర సంకల్పం ఉంటుంది. అలాంటి గొప్ప సంకల్పంతో ఏర్పడిన క్షేత్రమే అనంతసాగర్ శ్రీ సరస్వతీ క్షేత్రం. ఈ ఆలయాన్ని నిర్మించిన మహనీయులు అష్టకళ నరసింహశర్మ. ఆయన ఒక ఉపాధ్యాయుడు, దానితోపాటు అష్టావధాని, జ్యోతిష్య పండితుడు, వాస్తుశాస్త్రజ్ఞుడు, సాహితీవేత్త కూడా. ఆయన జీవితమంతా విద్యకు అంకితం. ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి ఇంట జ్ఞానం వెలగాలి. విద్యకు అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవికి ఒక ప్రత్యేక ఆలయం ఉండాలి అనే సంకల్పంతో ఎవరి దగ్గర విరాళాలు సేకరించకుండా స్వంత సంపాదనతో ఈ ఆలయం నిర్మించారు. ఆలయ నిర్మాణం వెనుక కొన్ని సంవత్సరాల శ్రమ, భక్తి, పట్టుదల ఉన్నాయి.

సాధారణంగా మనం సరస్వతీదేవిని తెల్లని పద్మంపై ఆసీనురాలుగా చూస్తూ ఉంటాం. కానీ అనంతసాగర్ శ్రీ సరస్వతీ క్షేత్రంలో మాత్రం అమ్మవారు నిలువెత్తు రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపం చాలా అరుదైనది. అమ్మవారి చేతిలో ఉన్న వీణ సంగీతానికి ప్రతీక, జీవితంలో లయకు సంకేతం, మనసు, బుద్ధి, భావోద్వేగాల సమతుల్యతకు చిహ్నం. మన జీవితం కూడా వీణ తంత్రుల సరిగ్గా సర్దుబాటు అయితేనే మధురమైన సంగీతంలా సాగుతుందనే సందేశాన్ని ఇస్తారు అమ్మవారు. ఇక చేతిలో ఉన్న పుస్తకం అక్షమాల వేటికి ప్రతీకలో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. అమ్మవారి చేతిలో ఉన్న పుస్తకం అక్షమాల వేటికి ప్రతీకలో తెలుసుకుందాం అన్నాను కదా. అమ్మవారి చేతిలో ఉన్న పుస్తకం వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, విజ్ఞానం, విద్య ఇవన్నిటికీ ప్రతీక. జ్ఞానం లేకుండా జీవితం అసంపూర్ణమని అది తెలియజేస్తుంది. అక్షమాల అంటే ధ్యానం, ఏకాగ్రత. చదువుకునే ప్రతి విద్యార్థికి అత్యంత అవసరమైన గుణం ఏకాగ్రతే అని అమ్మవారు బోధిస్తున్నారు. ఇకపోతే అమ్మవారు ధరించే తెల్లని వస్త్రం, ఇది పవిత్రతకు, ప్రశాంతతకు, నిజాయితీకి, నిర్మలమైన ఆలోచనలకు ప్రతీక.

అనంతసాగర్లోని శ్రీ సరస్వతి దేవాలయ విశేషాలు తెలుసుకుంటున్నారు కదా. గర్భగుడిలోకి అడుగుపెట్టగానే అగరబత్తుల సువాసన, దీపాల వెలుగు, గంటల నాదం, వీణ స్వరాలు ఇవన్నీ కలిసి మనల్ని ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. భక్తులు నిశ్శబ్దంగా కూర్చుని కొద్దిసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడికి వచ్చిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంగీత విద్వాంసులు, రచయితలు, కళాకారులు ఉంటారు. పరీక్షలకు వెళ్లే ముందు చాలామంది తమ హాల్ టికెట్లు, పుస్తకాలు, పెన్నులు అమ్మవారి పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదం తీసుకుంటారు. అది కేవలం ఒక ఆచారం కాదు. నేను నా శక్తి మేరకు కష్టపడతాను, మిగిలినది నీ అనుగ్రహం అనే ఒక వినయపూర్వక సమర్పణ.

అనంతసాగర్ సరస్వతి క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, జ్ఞానాన్ని ఆరాధించే ప్రతి హృదయానికి ఇది ఒక స్ఫూర్తి కేంద్రం. ఈ ఆలయంలో అక్షరాభ్యాసం, వసంత పంచమి ఉత్సవాలు, శారదా నవరాత్రి వేడుకలు, విజయదశమి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. జ్ఞానానికి ఆలయమైన ఈ సరస్వతి క్షేత్రాన్ని ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి కళాకారుడు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పవిత్ర స్థలం.

సరస్వతి క్షేత్రంను దర్శించాలి అంటే బస్సులో లేదా సొంత వాహనాల్లో వెళ్ళవచ్చు. హైదరాబాద్ నుండి సుమారు 120 నుండి 150 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ప్రయాణం 2.5 గంటల నుండి 3 గంటల వరకు పట్టవచ్చు. జూబ్లీ బస్ స్టేషన్ నుండి లేదా మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి సిద్దిపేటకు తరచుగా బస్సులు ఉంటాయి. సిద్దిపేటకు వెళ్ళాక అక్కడి నుండి స్థానిక బస్సుల్లో లేదా షేరింగ్ ఆటోల్లో క్యాబ్లో ఆలయానికి చేరుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆలయ దర్శనానికి ఉత్తమ సమయం వసంత పంచమి, శారదా నవరాత్రులు, విజయదశమి. ఇదండి ఈనాటి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: సాధారణంగా ఉద్యోగ సంస్థల్లో పనిచేసే స్త్రీలు ఏదో రకంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను సెక్షువల్ హెరాస్మెంట్ని అనుభవిస్తూ ఉంటారు, ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం తెలీదు. మరి అలాంటి విషయాల సమాహారం ఈరోజు మనం తెలుసుకుందాం. 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీమతి డిఎస్వి మహాలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి స్వాతి బొలిశెట్టి. కనుక తప్పక ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: 7 గంటల 30 నిమిషాలకు జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే 0402324 0852 నెంబర్కి పాట వివరాలతో మీ వివరాలు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీకు నచ్చిన పాటలు మేము వినిపిస్తాం 7 గంటల 30 నిమిషాలకు జనరంజని కార్యక్రమంలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ది చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: భారత్ కా కోయ్ పిఎం యహాన్ పహుంచా థా, తబ్ మైనే కహా థా కి అబ్ ఆప్కో 28 సాల్ ఇంతజార్ నహీ కర్నా పడేగా. పిఛలే 12 వర్షో మే మై తీస్రీ బార్ యహాన్ ఆయా హూ, యానీ ఇస్ బార్ హ్యాట్రిక్ లగీ హై. యే దిఖాతా హై కి భారత్ ఔర్ ఆస్ట్రేలియా కే రిస్తే కిస్ ఉంచాయి పర్ హై.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాసూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయ్ ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కి తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రరి, దేశంలో ప్రస్తుతం 21 వందల కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 23 లక్షల మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రోడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పిపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహకవర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే E85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక, పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. అందువల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ఫైనల్స్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా బ్రిస్టల్లో రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం. సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీమతి డిఎస్వి మహాలక్ష్మి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి స్వాతి బొలిశెట్టి.

0: ఇది మన చట్టం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది డిఎస్వి మహాలక్ష్మి గారు. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. మరి వారు నిర్వర్తించే ఉద్యోగ బాధ్యతల్లో వారి మర్యాదకు భంగం కలిగించకుండా, అంటే లైంగిక వేధింపులను నిరోధించే చట్టాలు ఏమేమున్నాయంటారు?
1: తప్పకుండా ఉన్నాయండి. మనం ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్, అంటే దీన్ని సెక్షువల్ హెరాస్మెంట్ ని నిరోధించే చట్టం అనేది 2013లో తీసుకొచ్చారు. ఇది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అంటామండి. అంటే ఎక్కడైతే ఉద్యోగినులు తాము విధులను నిర్వర్తిస్తూ ఉంటారో ఆ చోటుని, అవి ఏమైనా కావచ్చండి, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లేదంటే ప్రైవేట్ కార్యాలయాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, ఎన్జిఓల దగ్గర కార్యాలయాలు, అక్కడ పనిచేసేవారు, ఎక్కడ చేసినప్పటికీ, ఏ తరగతిలో చేసినప్పటికీ కూడా అక్కడ వారు చక్కగా వసతులతోటి సౌకర్యంగా చేసేటువంటి, రక్షణ పొందేటువంటి హక్కులను కలిగి ఉన్నారు వాళ్ళు. వారి యొక్క భద్రత కోసం లైంగిక వేధింపుల నుంచి ముఖ్యంగా ఆమెకి పూర్తి భద్రత కలిగించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందండి. దీన్నే మనం సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ గా మనం అంటాం. అసలు ఇది రావటానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే, గౌరవ అత్యున్నత న్యాయస్థానం విశాఖ గైడ్ లైన్స్ అనేటువంటి పనిచేసే ప్రదేశం యజమాని వారి సంస్థలో ఈ లైంగిక వేధింపులు అనేవి జరగకుండా, అంటే నిషేధించడానికి తగిన చర్యలు తీసుకోవాలి అనేటువంటి మార్గదర్శకాలు చేశారు. అయితే ఈ లైంగిక వేధింపులు నిషేధిస్తూ చట్ట అవగాహన కలిగించేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అమలు పరిచేటువంటి ఈ బాధ్యతలను యాజమాన్యం పైన పెట్టారు. ఆ రకంగా అయిన తర్వాత కొద్ది కాలం దాన్ని అనుసరిస్తూ వచ్చారు. అసలు మనకి ఇప్పుడు చూస్తున్నట్టయితే అత్యాచారాలు అనేవి, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు అనేవి విస్తృతంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా రోజు చూస్తుంటూ ఉంటాము ఒక రకమైనటువంటిది, ఆ కీచక చర్య అంటాము, అటువంటిది జరుగుతూనే ఉంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మహిళలు ఆమె మీద అనేక రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఆమెను తయారైన దగ్గర నుంచి ఆమెను ఏదో ఒక రకంగా హింసిస్తూ వారితోటి ఈ రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అది లైంగిక దాడి, వారు మాత్రమే చేయగలరు, మహిళలు మాత్రమే దాన్ని గమనించగలరు, ఇతరులకి సామాన్యంగా ఉన్నట్టుగా వారు వ్యవహరిస్తూ ఉంటారు. ఇటువంటప్పుడు ఆ బాధిత మహిళ నుంచి రాబట్టి మనము దాన్ని ఆమె పూర్తి వెసులుబాటుతోటి ఫిర్యాదు ఇచ్చేలాగా చూడవలసినటువంటి బాధ్యత, రక్షణ కల్పించే బాధ్యత, దానికి ఒక యంత్రాంగము, ఇవన్నీ కూడా యాజమాన్యానికి అప్పచెప్పారు.
0: మన రాజ్యాంగంలో అసలు స్త్రీలకున్న హక్కులేంటి?
1: మన రాజ్యాంగంలో స్త్రీలకు హక్కులకు సంబంధించండి ఆర్టికల్ 14, అంటే 14, 15, అలాగే ఆర్టికల్ 21, ఇవి సమానంగా పురుషులతో పాటు మహిళలు కూడా సమానం. వారు చదువుకున్నప్పటికీ, ఉద్యోగం చేసినప్పటికీ వారి పట్ల పక్షపాత ధోరణి అనేది చూపించటానికి వీలు లేదని రాజ్యాంగం చెబుతుంది. ఇప్పుడు ఆర్టికల్ 21 ఏం చెబుతుందంటే, సురక్షితమైనటువంటి వాతావరణంలో ఒక పురుషుడు ఏ రకంగా తాను ఎటువంటి భయం

0: భయము ఆందోళన లేకుండా పనిచేసుకుంటూ ఉంటాడో, ఆ రకమైన పూర్తి సురక్షిత వాతావరణం స్త్రీకి కలిగి ఉండటము, స్త్రీ పొందటము, స్త్రీ దానిని ఆ పట్ల విధులు నిర్వర్తించటము ఆమె బాధ్యత. అయితే ఆమెకు ఆ వసతి కల్పించడం అనేది మనం న్యాయపరంగా ఆమె పొందవలసినటువంటి హక్కు. అయితే ఆమె ఎటువంటి ఉద్యోగం చేసినా, వృత్తి చేసినా, వ్యాపారం చేసినా కూడా పురుషులతో సమానంగా ఆమెకి కూడా హక్కు ఆమెకు ఉన్నదని రాజ్యాంగం చెప్తుంది. ఈ ఉద్దేశంతో ఈ చట్టం చేయబడింది.
1: అంటే ఇప్పుడు లైంగిక వేధింపులు అనేవి ప్రత్యక్షంగా ఉంటాయి, అయితే పరోక్షంగా కూడా ఉంటాయంటారా? ఎలా ఉంటాయి?
0: ప్రత్యక్షంగా ఏదో వెంటాడటం లేదా కన్నార్పకుండా చూడటం, ఇంకా దూరం నుంచి కొద్ది కొద్దిగా సైగలు చేయటం, ఇటువంటివి ప్రత్యక్షంగా ఎవరైనా ఎవరి కంట్లో అయినా పడవచ్చు. అవి అది ఆ మహిళకు కూడా అర్థమవుతుంది.
1: అవును,
0: అనవసరంగా ఏవేవో మాట్లాడటం లేదా వర్క్ చేసుకుంటున్న టేబుల్ దగ్గర వెనకాతలకు వచ్చి నించోటం, ఆమె మీద వంగి ఏదో చెప్తున్నట్టుగా అవతల వారి దృష్టికేమో ఆహా ఏదో చెప్తున్నాడు అనిపిస్తుంది, గాని ఉద్దేశం వేరన్నమాట. ఈ రకమైనటువంటి చర్యలు, అదే రకంగా మెసేజ్లు, ఇప్పుడు ఫోన్ మాధ్యమంగా వాట్సాప్ల్లో గాని ఏదో ఒక కారణం గుడ్ మార్నింగ్, ఆ గుడ్ మార్నింగ్ ఒక్కసారే కాకుండా 10 సార్లు పంపడం, ప్రశ్నిస్తే గనక నేను పంపలేదనుకున్నానని చెప్పటం, లేదు అనవసరమైనటువంటి టాపిక్ ని డిస్కస్ చేయటం, లేదంటే ఏదో ఒక బహుమతులు రూపంలోన ఇవ్వటం, అలాగే ఫోన్లోన అశ్లీలమైనటువంటి వాటిని చూపించడానికి ఉత్సాహపరచడం లేదా చూపించటం, ఒక అశ్లీల పదజాలం వాడటం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం తట్టుకుంటాం. ఇంకా పరోక్షంగా ఏముంటాయంటే బలవంత పెట్టడం, నువ్వు ఈ రకంగా నాతో ఒప్పుకుంటే నేను నీకు ఇంక్రిమెంట్ వచ్చేలా చేస్తా, లేకపోతే జీతం పెంచటం. ఇంకా ఏమి చేస్తారంటే ఇవి ఏవి ఒప్పుకోలేదంటే అవమానించటం లేదా ఇంకా ఇంకో రకంగా ఆమెను బెదిరించటం,
1: అంటే అయితే ఆశ పెట్టడం లేదంటే భయపెట్టడం,
0: లేదంటే ఉద్యోగంలోంచి తీసేస్తామని తొలగిస్తామని చెప్పి అదో రకమైనటువంటి భయాన్ని ఆందోళన కలిగించటం, ఇవన్నీ కూడా పరోక్ష విధానాలు ఉంటాయి. అలాగే ఎక్కడికో ఇష్టం లేకపోయినా సరే ఇన్వైట్ చేయటం, ఆహ్వానించడం, డిన్నర్కి రమ్మనటం, లేదా ఇంకా ఇప్పుడున్నటువంటి పద్ధతుల ప్రకారం లాంగ్ డ్రైవ్స్, ఇటువంటి వాటిల్లోన వాళ్ళు బలవంతం చేస్తూ ఉంటారు. ఇష్టం లేకపోయినా సరే చేస్తారు. ఇవి పరోక్షమైనటువంటి విధానాలు.
1: మరి ఇలాంటి పరిస్థితుల్లో లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి ఎలాంటి యంత్రాంగం ఉంది?
0: ప్రతి ఒక్క కార్యాలయాల్లో 10 మంది ఉద్యోగులు గనక దాటితే, అంటే వారు పురుషులు తర్వాత స్త్రీలు, 10 మంది ఉద్యోగులు దాటినప్పుడు అక్కడ ఒక యంత్రాంగం ఉండాలని చెప్పేసి ఈ చట్ట ప్రకారం ఆదేశించారు. దాన్ని ఏమంటామంటే ICC కమిటీ అని చెప్పేసి వ్యవహరిస్తాం. అందులోన సీనియర్గా ఉన్నటువంటి మహిళ దానికి బాధ్యత వహించాలి. అందులో ఆ కార్యాలయంలో ఉన్నటువంటి 2 ఉద్యోగిని ఉద్యోగి ఉంటారు. ఇక వీరు 3 సభ్యులతో పాటు 1 ఎక్స్టర్నల్ మెంబర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా 4 పాటు కూడినటువంటి ఆ కమిటీని ఇంటర్నల్ కమిటీగా దాన్ని చెప్తా ఉంటారు. అది ICC అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఎవరికైనా ఒకవేళ గనక ఈ లైంగిక వేధింపు జరిగినట్టయితే ఉద్యోగినికి, ఆమె వీరిని సంప్రదించి అక్కడ తన ఫిర్యాదుని ఇవ్వచ్చు. వీళ్ళు ఇంకా యాజమాన్యం ఏం చేయాలంటే ది సెక్షువల్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అనేటువంటి యాక్ట్, ఈ చట్టము 2013లోనే తీసుకొచ్చినటువంటి చట్టము ఇక్కడ ఉన్నది, దాన్ని అమలు పరుస్తున్నాము, ఈ లైంగిక వేధింపుల నుంచి ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది, ఇక్కడ ఒక కమిటీ ఉందని తెలియజేస్తూ ఒక బోర్డును కూడా, ఉద్యోగం ఏదైతే ఆ వర్క్ ప్లేస్ ఉంటుందో అందరూ చూసే విధంగా దాన్ని పెట్టాల్సి ఉంటుంది. పురుషులు స్త్రీలు కూడా చూడాలి. ఈ చూడటం వల్ల ఏమిటి అని అంటే వాళ్ళు అందులోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటారు. స్త్రీలు తమకు రక్షణ ఉందని దాన్ని ఎంతో సౌకర్యంగా సురక్షితమైనటువంటి వాతావరణంలో పూర్తిగా వారి యొక్క ఉద్యోగం నిర్వర్తించే బాధ్యతల్లోన వాళ్ళు మునుగుతారు. మొత్తం అంతా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది.

0: స్త్రీలకి కల్పించడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం.
1: చాలా చక్కగా ఉంది. అంటే ప్రతి కార్యాలయంలో కూడా దాన్ని అమలు పరిస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఈ లైంగిక వేధింపులకు సంబంధించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా కంప్లైంట్ చేయాలి?
0: ఇక్కడ కంప్లైంట్ చేయటం అనేది నేను చెప్పాను కదండి, ఐసీసీ కమిటీలో సీనియర్ ఎవరైతే మెంబర్ ఉంటారో ఆ సభ్యులకి అందజేయాలి. ఈ కంప్లైంట్ కూడా వారు ఒకవేళ ముఖతః అంటే ఎదరగుండా వచ్చి ఇవ్వాలంటే అసౌకర్యంగా గనక ఒకవేళ అనుకుంటుంటే ఒక కంప్లైంట్ బాక్స్ని పెట్టాలి. ఆ కంప్లైంట్ బాక్స్ని పెట్టి అందులోన వాళ్ళు అవేర్నెస్ క్యాంపులు అనేవి ఈ చట్ట అవగాహన కల్పించే విధంగా ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ని అందులో కలిగించే రక్షణ గురించి అట్లాగే లైంగిక వేధింపులను గుర్తించటం గురించి అందులో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఏవైతే సూచనలు ఉంటాయో అవన్నీ ఒక అవేర్నెస్ క్యాంప్లో ముందుగానే వీళ్లకు ఒక్కొక్క కార్యక్రమం పెట్టడం ద్వారా తెలియజేయాలి.
1: అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ కమిటీ కనుక ఆఫీస్లో లేకపోయినట్లయితే అప్పుడు బాధితురాలు ఎవరిని అప్రోచ్ అయితే బాగుంటుంది?
0: అంటే లేకుండా ఉండడం అనేది లేదండి, అన్ని కార్యాలయాల్లో కూడా ఉండాలి. కానీ ఇందాక నేను ఒక విషయం చెప్పాను మీకు, 10 మంది ఉద్యోగులు కనుక మించితే అక్కడ ఐసీసీ కమిటీ ఉంటుంది.
1: ఉంటుంది
0: లేదనుకోండి, 10 మంది కన్నా తక్కువ ఉన్నట్టయితే వాళ్ళు లోకల్ కమిటీకి ఫిర్యాదు చేయాలి. లోకల్ కమిటీకి ఫిర్యాదు చేసి ఇది ఎలా ఉంటుందంటే ఇది స్టెప్ బై స్టెప్, ఎప్పుడైతే మనకి ఒక బాధిత మహిళ నుంచి ఎవరైతే లైంగిక వేధింపులకి గురి అయ్యారో ఆ మహిళ నుంచి గనక కంప్లైంట్ వస్తే ముందుగా అవతల ప్రతివాదికి నోటీస్ ఇప్పించడం. నోటీస్ ఇప్పించిన తర్వాత ఇక్కడ కూడా వారిద్దరికి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. కౌన్సిలింగ్ లో ఒకవేళ ఫిర్యాదు తప్పుగా చేసి అంటే మహిళలు కూడా ఒక్కోసారి ఏదో ఒక రకమైనటువంటి ఒక వారి మీద అవతల వారి మీద ఉన్నటువంటి ద్వేషమో ఇంకే దేంతోటో తప్పుడు ఫిర్యాదును కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిజంగానే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఈమె మీద తప్పుడుగా కూడా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు విధానాలు ముఖ్యంగా ఏ పోలీస్ స్టేషన్కో ఏ న్యాయస్థానానికో వెళ్లకుండా ఉండే ముందరే ఇక్కడ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ సెక్షన్ అనేది ఇందులో ఖచ్చితంగా చెప్పబడి ఉంటుంది.
1: ఇక్కడ మరి
0: సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ లోన కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ముఖ్యం.
1: మరి మీరన్న ఈ కౌన్సిలింగ్ ఎవరిస్తారు అక్కడ?
0: ఈ కౌన్సిలింగ్ ఈ సభ్యుల మధ్యనే ఉంటుందండి. ఎవరైతే ఈ నలుగురు ఉంటారో ఆ నలుగురు కూడా వారికి కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ బాధిత మహిళ అదే లైంగిక వేధింపుల ద్వారా తాను బయటపడకుండా ఆమె వివరాలు కానీ చిరునామాలు కానీ లేకపోతే ఆమె ఏ దానికి సంబంధించిన ఆమెకి సంబంధించిన వ్యక్తిగత వివరం ఏది కూడా బయటికి చెప్పడానికి వీల్లేదు. ఇది చట్టంలో ఉన్నటువంటి ఇంకొక ఖచ్చితమైనటువంటి రూల్ అండ్ రెగ్యులేషన్. ఆ రకంగా ప్రతివాదిని పిలిపించి అతనితో మాట్లాడించి ఒకవేళ నిజంగా నేరం గనక నిరూపణ అయితే ఈ బాధితురాలు లైంగిక వేధింపులకి గురైనటువంటి ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కోరిక మేరకు ఆమెకు 3 నెలలు సెలవు ఇవ్వచ్చు. ఇంకొకటి ఆమె బదిలీ కోరుకుంటే బదిలీ కూడా చేయవచ్చు. ఇటువంటి సౌకర్యాలు కూడా ఆమెకున్నాయి ఈ చట్టం ద్వారా. ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ మీకు, ఆ బాధిత మహిళ ఎవరైతే లైంగిక వేధింపులకు గురయ్యి శారీరకంగా మానసికంగా కుంగిపోయి ఒకవేళ మరణించిందనుకోండి, అటువంటి సందర్భాలు జరిగితే ఆమె కుటుంబ సభ్యులు ఆమె సంబంధికులు దీనికోసం న్యాయం కోసం ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించడం కోసం ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇది ఒకవేళ గనక ఇంకొక విషయం కూడా రాజీ కుదరనట్టయితే ఇరు వర్గాల మధ్య ఇరు పక్షాల మధ్య రాజీ కుదరలేదు అప్పుడెలా, అప్పుడు పిఎస్లో కంప్లైంట్కి
1: పంపించవచ్చు.
0: ఇప్పుడు ఇంకో ప్రశ్న మీరు అడిగారు మర్చిపోయారు, అదేంటంటే ఒకవేళ గనక ఐసీసీ కమిటీ కాకపోతే ఇంకెక్కడ ఫిర్యాదు ఇవ్వాలి? ఎల్సీసీ లోకల్ కమిటీకి ఫిర్యాదు చేయాలి.
1: ఓకే,
0: లోకల్గా మళ్ళీ 10 మంది కంటే ఉద్యోగులు కనుక తక్కువ ఉన్నటువంటి సంస్థలలో అక్కడ ఐసీసీ కమిటీ ఉండదు. ఉండనప్పుడు వాళ్ళు లోకల్ కంప్లైంట్ కమిటీకి ఇవ్వడం ద్వారా న్యాయస్థానానికి కేసు వెళ్తుంది పరిష్కారం కోసం. ఇవండి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఆ వేధింపులు.

0: లైంగిక వేధింపులు కలగకుండా మహిళలకు కల్పించినటువంటి హక్కులు.
1: ధన్యవాదాలు మహాలక్ష్మి గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అనే అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీమతి డిఎస్వి మహాలక్ష్మి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి స్వాతి బొలిశెట్టి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు మీకెంతో ఇష్టమైన కార్యక్రమం జనరంజని. జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే 0402324085852 అనే నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీకు నచ్చిన పాటల్ని మేము ప్రసారం చేస్తాం.

మీరు వింటున్నారు జనరంజని, నేను మీ రోజీ. అప్పుడే మనకి పాటల రిక్వెస్ట్ వెలు అలా వచ్చేస్తుందనమాట. మొదటిగా గుండమ్మ కథ చిత్రం నుంచి ప్రేమయాత్రలకు అనే పాటని మాకోసం వినిపించండి అంటున్నారు. అంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ. అలాగే ఇదే పాటని వినిపిస్తున్నాం సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక, విమర్శ్, రాజాజీ నగర్ నుంచి కోరుతున్నారు వీళ్ళు. భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి మదాంశు సత్యనారాయణ, కవిత కూడా మాకొక పాటను వినిపించండి అంటున్నారు. వీరందరి కోసం గుండమ్మ కథ చిత్రం నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన పాట. పింగళి సాహిత్యానికి ఘంటసాల సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324085252 అనే నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు తెలియజేస్తూ, అలాగే మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాతి పాటని కోరుతున్న వారు శివమెత్తిన సత్యం చిత్రం నుంచి నీవు నా పక్కనుంటే అనే పాటను వినిపించమంటున్నారు. చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ. అలాగే ఇదే పాటను వినిపిస్తున్నాం నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులైనటువంటి శ్రీరామ, హనుమానులు, వసంత, హరీష్, హరణ్, అజయ్ మరియు భారతి, సాత్విక వారి కుటుంబ సభ్యుల కోసం. మోతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదిల అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్, కరీంనగర్ వాస్తవుల కోసం కూడా ఈ పాటను వినిపించడం జరుగుతుంది. శివమెత్తిన సత్యం సినిమా నుంచి కేజే యేసుదాస్, వాణి జయరాం పాడిన పాట. ఆరుద్ర సాహిత్యానికి జేవి రాఘవులు సంగీతం అందించారు.

వేగం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. నేను మీ రోజు సమయం 7:44. తరువాతి పాటని కోరుతున్న వారు గుడ్ మార్నింగ్ జనరంజని, అదృష్టవంతుడు సినిమా నుండి అయ్యయ్యో బ్రహ్మయ్య అనే పాటని వినిపించండి అంటున్నారు మణికొండ నుండి జయ, మానస, ఇందు, నరేష్. అలాగే ఇదే పాటను వినిపిస్తున్నాం చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి మాన్విత, సంస్కృత మహాద్యుతి, గీతానగర్, హైదరాబాద్ వాస్తవ్యులు, వీరందరి కోసం ఈ పాట. అలాగే జనరంజనికి శుభోదయం, మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అని కోరుతున్నారు జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, చాగపురం, ప్రదీప్ కుమార్, నల్లబూతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు మరియు సుజాత. వీరి కోసం అదృష్టవంతులు చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన పాట. సి నారాయణరెడ్డి సాహిత్యానికి, కెవి మహదేవన్ సంగీతం.

0: బ్రహ్మయ్య.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

జనరంజనిలో తర్వాతి పాటని కోరుతున్న వారు గుడ్ మార్నింగ్ మేడం, నమస్కారాలు అంటున్నారు. నమస్కారం అండి. బొబ్బిలి యుద్ధం చిత్రం నుంచి అందాల రాణివే అనే పాటను వినిపించండి అని విన్నవిస్తున్నారు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, శ్రీ. తప్పక మాకు ఈ పాటను వినిపించండి అంటున్నారు. వినిపిస్తామండి. అలాగే ఇదే పాటను వినిపిస్తున్న మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కోరుతున్నారు వీరు. అలాగే యాదగిరి సంతోష్, యాదగిరి కాల్, యాదగిరి అండ్ మీరు ఏదైనా పేరు రాసేటప్పుడు కొంచెం క్లియర్గా చక్కగా రాయండి, కొంచెం మాకు చదవడానికి అనువుగా ఉండేటట్టు. అలాగే భువనగిరి అర్బల్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్ కోసం కూడా ఈ పాటని ప్రసారం చేయడం జరుగుతుంది. బొబ్బిలి యుద్ధం చిత్రం నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన పాట. శ్రీశ్రీ సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. స్వాతిముత్యం సినిమా నుండి సువ్వి సువ్వి అనే పాటను వినిపించమంటున్నారు సింగరాజు, పద్మావతి, అఖిల, ప్రమోద్, హబ్సిగూడ, హైదరాబాద్.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజు మంద్రం ఆ

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి సమయం 8:15. ఇప్పుడు జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. గుడ్ మార్నింగ్ జనరంజనికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు
1: సార్? గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా సార్?
0: మేము బాగున్నామండి, మీరెలా ఉన్నారు?
1: మేము బాగున్నాం సార్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ సార్.
0: సో చెప్పండి, జనరంజన్ ఏ పాట వింటారు?
1: రాధాకృష్ణ సినిమాలో నీవే జాబిలి నీ నవ్వే వెళ్ళిన అనే పాట ఉంటుంది సార్.
0: తప్పకుండా వెంకటేష్ గారు, మీరు కోరుకున్న పాటను ప్లే చేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్, జనరంజనికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
0: అల్మాస్ నుంచి రవికుమార్ మాట్లాడుతున్నాడు.
1: రవికుమార్ గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నాండి. నాకు భార్య బిడ్డల సినిమాలో నుంచి ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎల్లగా చేసిన పాట ఉంది. ఘంటసాల గారు ఎల్లరి సార్ పాడండి, పాటించండి సార్.
1: తప్పకుండా రవికుమార్ గారు, మీరు కోరుకున్న పాటను ప్లే చేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్. జనరంజనికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం శ్రీచిరాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నాను సార్.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాను సార్.
0: సో వెంకటాచారి గారు ఈరోజు జనరంజని కార్యక్రమంలో ఏ పాట వింటారు?
1: దొంగలలో చందమామ కన్ను కొట్టి చందవేలు అనే పాట వినిపించండి.
0: మీరు కోరుకున్న పాటని ప్లే చేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్, జనరంజనికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నేను ఈస్ట్ మార్పల్ నుంచి సికింద్రాబాద్ గాంధీనగర్ కృష్ణ అండి. నన్ను
1: కృష్ణ గారు ఎలా ఉన్నారు?
0: మంచిగానే ఉన్నామండి.
1: చెప్పండి, రోజు ఏ పాట వింటారు?
0: సిరుసిరు మూవలకి వెళ్ళి పాట ఇవ్వండి ఏదన్నా.
1: తప్పకుండా కృష్ణ గారు, మీరు కోరుకున్న పాటను ప్లే చేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను ఇద్దుమైలారం నుంచి దేవునూరు వీరయ్యని మాట్లాడుతున్నాను.
0: వీరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
0: మేము చాలా బాగున్నామండి. సో వీరయ్య గారు జనరంజ కార్యక్రమంలో ఏ పాట వింటారు?
1: చిన్నారి బుల్లెమ్మ సిగ్గెందుకు లేవమ్మ తన్నీట స్నానాలు చాలమ్మ, ఆ పాట వినిపించగలరా?
0: తప్పకుండా మీ పాట ప్లే చేస్తామండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: చిన్నది బుల్లెమ్మ సిగ్గెందుకు లేవమ్మ తన్నీట స్నానాలు చాలమ్మ.

పచ్చెక్కి పోతుంది, ఒళ్ళంతా చిల్లంటుంది. పుల్లెమ్మ పుల్లెమ్మా అయ్యో అయ్యో, చిన్నది పుల్లెమ్మ సిగ్గెందుకు లేవమ్మ.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడు మనతోనే ఉంటుంది, మన అందరి జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తర్వాత పాటని కోరిన శ్రోతలు, గుడ్ మార్నింగ్ రోజీ గారు, మీ వాయిస్ అద్భుతంగా ఉంది, మధురమైన పాటలు వినిపిస్తున్నారు, మీకు ధన్యవాదాలు అంటున్నారు. ధన్యవాదాలండి. ప్రేమజీవులు చిత్రం నుంచి ఇది ఎన్నడు వీడని కౌగిలి అనే పాటను వినిపించమంటున్నారు. కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బంపూరి సదానంద్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, అలాగే రవికుమార్ వడ్లమాని అల్మాస్గూడ నుండి మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించమండి అంటున్నారు. అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్,

మాస్టర్ మిథున్ మహాదేవ్ ఏదైనా పాటను వినిపించమంటున్నారు. వీరందరి కోసం ప్రేమజీవులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి విజయకృష్ణమూర్తి సంగీతం అందించారు.

మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తర్వాత పాటని కోరిన శ్రోతలు పవిత్రబంధం చిత్రం నుంచి పచ్చబొట్టు చెరిగిపోదులే అనే సాంగ్ని ప్లే చేయమని అడుగుతున్నారు ఎద్దుమైలారం నుండి దేవనూరి వీరయ్య. ఇదే పాటని ప్రసారం చేస్తున్నాం. రాజు అనసూయ ముషీరాబాద్ హైదరాబాద్ నుండి కోరుతున్న వీరు, అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద, ఆయిషా వీరి కోసం పవిత్ర బంధం చిత్రం నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన పాట. ఆరుద్ర సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 8:50. మీరు వింటున్నారు జనరంజని, నేను మీ రోజీ. నమస్తే, శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. జులై 10 అద్భుత నటుడు కోటా శ్రీనివాసరావు గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ స్వయంవరం చిత్రం నుండి ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయమని అడుగుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంతి బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి గారు మీకోసం స్వయంవరం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ పాడిన పాట, భువనచంద్ర సాహిత్యానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

0: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జనరంజనిలో చివరిగా వినిపిస్తున్న మంచి మనసులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. ఈ పాటని కోరుతున్న వారు రాము పల్లికొండ ఉమ్మిడ నందిపేట నుండి. అలాగే ఇదే పాటను వినిపిస్తున్నాం సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి కోరుతున్న శ్రోతలు. ప్రేమ్ కుమార్, శ్రీలత, భవ్యశ్రీ, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్ వీరు దుర్గానగర్ జియాగూడ వాస్తవ్యులు. వీరి కోసం కూడా ఈ పాట వినిపించడం జరుగుతుంది. ఖచ్చితంగా మేల్ వర్షన్లోనే ఈ పాట వినిపించమని అడుగుతున్నారు రామి పల్లికొండ. సో వారి కోసం మేల్ వర్షన్లో ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో, వెబ్సైట్, పలు కోర్సులను, ఫిజికల్ లిటరసీ ప్రోగ్రాంలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన క్రీడా విధానం 2025 దేశంలోనే అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందన్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు గురువారం హనుమకొండలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని భక్తి శ్రద్దలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు, ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సుభిక్షాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు సంబంధించి తొలి అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలైన జోన్ 1A, జోన్ 1B పరిధిలో వివిధ అభివృద్ది పనులను చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సురక్షితమైన సరిహద్దు, సుసంపన్నమైన సరిహద్దు ప్రాంతం, అప్రమత్తమైన సమాజం, ఈ మూడూ కలిసి దేశాన్ని సురక్షితంగా ఉంచగలవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వైబ్రెంట్ విజిలెన్స్ ప్రోగ్రాం కింద వలసలు నివారి

సృష్టించడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను 100కి 100% అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల సమావేశంలో అమిత్ షా పలు అంశాలను వెల్లడించారు. ఈరోజు న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలకడానికి ఆక్లాండ్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రవాస భారతీయులతో పాటు చాలామంది న్యూజిలాండ్ ప్రజలు కూడా కియా ఓరా మోదీ అనే సాంప్రదాయ మావోరీ స్వాగతంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి సిద్ధమయ్యారు. దాదాపు 40 సంవత్సరాల తరువాత భారత ప్రధానమంత్రి పర్యటించడం తమకు గర్వకారణమని, తీవ్రమైన భావోద్వేగానికి గురిచేసే క్షణమని ప్రవాస భారతీయులు అంటున్నారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి

మోదీకి స్వాగతం పలకడానికి ఆక్లాండ్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రవాస భారతీయులతో పాటు చాలామంది న్యూజిలాండ్ ప్రజలు కూడా కియా ఓరా మోదీ అనే సాంప్రదాయ మావోరి స్వాగతంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి సిద్ధమయ్యారు. దాదాపు 40 సంవత్సరాల తరువాత భారత ప్రధానమంత్రి పర్యటించడం తమకు గర్వకారణమని, తీవ్రమైన భావోద్వేగానికి గురిచేసే క్షణమని ప్రవాస భారతీయులు అంటున్నారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మిస్త్రి, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతున్నాయని పేర్కొన్నారు. ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:04. ఇప్పుడు మీరు వినబోతున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324 0852 నెంబర్కి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. అయితే మనం ఈరోజు ఏ సంవత్సరం పాటలు వినబోతున్నాం అంటే 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోని పాటలు వినబోతున్నాం. మరి ఆ మధ్యకాలంలో వచ్చిన పాటలు మీరు వినాలి అనుకుంటే 0402324 0852 నెంబర్కి పాట వివరాలు, మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ముందుగా మీకోసం వచ్చేస్తుంది కుమారి 21F మూవీ నుండి యాసిన్ నైజర్ పాడిన పాట, పల్లవి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. మేము దిల్షుక్ నగర్ లో ఉంటాము. పేర్లు ప్రవీణ్, భాను, ప్రసాద్, శైలజ. వీరు అడుగుతున్నారు ప్రభాస్ నటించిన మూవీ నుంచి ఏదైనా ఒక పాటను వినిపించమని. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ వీరి కోసం మిర్చి మూవీ నుంచి జస్ప్రీత్, సుచిత్ర పాడిన పాట, రామజోగేశాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. నేను ఒక పర్టికులర్ ఇయర్ చెప్పాను, 2015 to 2020 అని. ఆ పర్టికులర్ ఇయర్స్లో వచ్చిన సాంగ్స్ మాత్రమే మీరు అడగండి, ఎప్పుడో పాతవి అడుగుతున్నారు. బట్ నేను పర్టికులర్గా ఒక ఇయర్ చెప్పాను అంటే నేను ఆ ఇయర్స్లోని సాంగ్సే ప్లే చేస్తాను అని కదా అర్థం. సో ఆ ఇయర్స్లో మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే దాన్ని తెలియజేస్తూ, మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి 0402324085 నెంబర్కి. తర్వాత రిక్వెస్ట్, చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, సరిత, గంగాధర్ వీరు మాకోసం ఒక పాటను వినిపించండి అంటున్నారు. వీరి కోసం ఆ మూవీ నుంచి రమ్య, సాయి, శివాని, రాహుల్ నంబియార్ పాడిన పాట రామజోగేశ్వరి శాస్త్రి సాహిత్యానికి, మిక్కీ జెమేయర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రోజుతో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. జనరంజనిలో ఆపాత మధురాలు విన్నారు, ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ లో లేటెస్ట్ సాంగ్ వింటున్నారు. శుభోదయం వివిధ భారతి. అలా వైకుంఠపురంలో చిత్ర నుండి బుట్టబొమ్మ బుట్టబొమ్మ అనే సాంగ్ ని వినిపించండి అంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హర్షతేజ, మీకోసం అలవైకుంఠపురం చిత్రం నుంచి అర్మాన్ మాలిక్ పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి, ఎస్ఎస్ తమన్ సంగీతం. ఇలాంటి మనసుకు నచ్చిన పాటలు మీరు కూడా వినాలి అంటే ఏం చేయాలి? 04023240852 నెంబర్కి 2015 నుండి 2020 మధ్యకాలంలో వచ్చిన పాటల్ని వినాలి అనుకుంటే, మీకు నచ్చిన పాట ఏదైనా పర్వాలేదు, అందులోంచి మీకు ఏదైనా మంచి పాట ఈరోజు విని మీ రోజుని ఇలా ప్రారంభించాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం? 04023240852 నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించేయండి.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:25. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. నెక్స్ట్ రిక్వెస్ట్ కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు గారు. అరవింద సమేత చిత్రం నుంచి అనగనగా అనే సాంగ్ మాకోసం వినిపించండి అంటున్నారు. తప్పకుండానండి. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమా, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర కోరుతున్నారు. వీరి కోసం అనగనగా అనే పాట అరవింద సమేత చిత్రం నుంచి. ఆలపించిన వారు అర్మాన్ మాలిక్, సిరివెన్నెల సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో 2015 నుండి 2020 వరకు విడుదలైనటువంటి సినిమాల్లోని పాటలు వింటున్నారు. నెక్స్ట్ పాటని కోరుతున్న వారు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా నుంచి మాకు ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు ఆనంద్ ఫ్రమ్ జేఎన్టీయూ కేపీహెచ్బీ నుంచి. అలాగే ఇదే పాటని వినిపిస్తున్నాం ఇల్లంతకుంట మండలం వారు గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్వీత్, అశోక్, సమత, వైష్ణవి కోసం. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సదానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ వీరందరి కోసం కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. విశ్వ సాహిత్యానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు.

చక్కని పాటలు వింటున్నారు కదా ఎవర్ గ్రీన్ హిట్స్లో. మరి మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0402324082 నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాత పాటని కోరిన శ్రోతలు బాహుబలి చిత్రం నుంచి పచ్చబొట్టేసిన సాంగ్ వినిపించమని కోరుతున్నారు. గణేష్, రాజు, శ్రీవస్త, గణిత, మహేష్, రంజిత్ కుమార్, సత్య, కమ్మర్పల్లి మండల్, కోనాపూర్ నుంచి. అలాగే ఇదే పాటని వినిపిస్తున్నాం బొమ్మిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ గారి గురించి. మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు ఇబ్రహీంపట్నం ఆదిబట్ల కరాడి నుండి గోపీ కిషన్, ఉమావతి. వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చక్కని పాటలు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో. మరొకసారి చెప్తున్నాను, 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుండి మీరేదైనా పాట వినాలి అనుకుంటే 0402324 0852 నెంబర్కి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీ పేరు అలాగే పాట వివరాలు తెలియజేస్తూ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది జియో అచ్యుతానంద చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి

కళ్యాణ్ కోడూరి సంగీతం అందించారు. ఈ పాటను వినిపిస్తున్నాం ధర్మవరం వాస్తవ్యులైనటువంటి భారతసారథి గురించి శంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత కోసం. అలాగే మాకు ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు రాపర్తి, నర్సింగ్, మీనా, జ్ఞానేశ్వర్. వీరి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి.

0: వచ్చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: మన జనరంజని.
1: ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి పాటలు వింటున్నారు. అలాగే తర్వాతి ప్రోగ్రామ్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరించడానికి వచ్చేసింది
2: ఆర్జే లక్ష్మీ ప్రసన్న.
1: హాయ్ లక్ష్మి.
2: హాయ్.
1: మరి ఈరోజు ఫ్రైడే కదా, వీకెండ్ కదా, మరి ట్రాఫిక్ ఎలా ఉంది బయట?
2: పర్లేదు, ట్రాఫిక్ సోసాగానే ఉంది. అంటే నేను మెట్రోలో వచ్చాను కానీ మనకి రోడ్డు మీద కనిపిస్తుంటుంది కదా, మామూలుగా అయితే ప్యాక్డ్ ఉంటుంది. ఈరోజు మాత్రం
1: ఖాళీగా
2: ఉంది, అంటే వీకెండ్ కదా.
1: ఓకే, మరి నీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి?
2: మన వీకెండ్ ప్లాన్స్ ఏమైంది, మనం శ్రోతలతో మాట్లాడడం, వాళ్ళకి మాట్లాడుతూ పాటలు వినిపించడం, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, కాబట్టి మనకేం లేదు. కాబట్టి లిజనర్స్కి మాత్రం స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, కొంచెం అంటే వీకెండ్ ప్లాన్స్ బయటికి వెళ్ళడం.
1: సాఫ్ట్వేర్స్ అయితే ఎంచక్క వీకెండ్స్ లో భలే ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తుంటారు. అసలు ఎక్కడెక్కడ ఈ మధ్య బోల్డ్ అన్ని ప్లేసెస్, రిసార్ట్స్ అసలు ప్లాన్ చేసుకుని వెళ్ళాలి కానీ బోల్డ్ అని ఉన్నాయి వెళ్ళడానికి.
2: అలా ట్రావెల్ చేస్తూ మన వివిధ భారతిని విన్నారనుకో, ఆ జోష్ ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అనమాట.
1: యా, ఎగ్జాక్ట్లీ, నిజంగా ఇలా మీ జోష్ని కనుక మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే వివిధ భారతి ట్యూన్ చేసుకుని మేం ప్లే చేసిన మంచి మంచి సాంగ్స్ వినాలి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తోంది సీతారామం చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి, సింధూరి ఎస్ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ పాటని కోరుతున్న వారు రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుండి లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, గౌడ్, రాములమ్మ, వీరి కోసం ఈ పాట.

ఎవర్గ్రీన్ హిట్స్లో చివరిగా RX 100 చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ పాటను వినిపిస్తున్నాం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం. శ్రోతలైనటువంటి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, స్వాతి, శ్వేత, మౌళిక, పరిమళ, టీనా వీరందరి కోసం, అలాగే ఎం వెంకటేష్ నందిపేట నుంచి మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. ఇదే పాటను వినిపిస్తున్నాం. రాగి, శంకర్, శోభ, నాగసింధు, ఓంకార్, మాధురి, సాత్విక్, శాంభవి, భీమ్గల్ నుంచి వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో రైతులకు ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 169 బస్తీ దవాఖానాల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్టు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అలాగే తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, అలా రాబోయే 2-3 రోజుల పాటు ఎంపిక చేసిన ముఖ్యమైన బస్తీ దవాఖానాలు స్వయంగా తనిఖీలు చేస్తామన్నారు. గిరిజన విద్యార్థులు తమలోని అపారమైన ప్రతిభను వెలికితీసి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేసినట్టయితే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులుగా, సమాజానికి ఆదర్శంగా ఎదగగలరని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కువైట్ పర్యటనను ముగించుకుని ఒమన్ చేరుకున్నారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రస్సెల్స్లను సందర్శిస్తూ 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత 2028-29 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పదవీ కాలం కోసం భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఆయన న్యూయార్క్ వెళ్తారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు పిటి ఉష, రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పిటి ఉష మాట్లాడుతూ, ఈ భవనం భావి క్రీడాకారుల కలలు సాకారం చేసే కేంద్రంగా

ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందన్నారు. జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చెక్ బౌన్స్ కేసుల విషయంలో త్వరిత పరిష్కారం కోసం ఈ నెల 18వ తేదీన నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ సికింద్రాబాద్ కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరస్పర అంగీకారంతో వివాదాలు పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సెషన్స్ జడ్జ్ కె సాయి రమాదేవి కోరారు. భారత్ డైమండ్స్ లిమిటెడ్ కొత్త చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్

కోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సెషన్స్ జడ్జ్ కె సాయి రమాదేవి కోరారు. భారత్ డైమండ్స్ లిమిటెడ్ కొత్త చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా శైలేష్ వగేర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. భారత ఆయుధ కర్మాగార సేవకు చెందిన ఆయనకు రక్షణ తయారీ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం పీబీ స్టూడియోలో సమయం 11:04 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. చిన్నపిల్లల సెంటిమెంట్తో వచ్చిన సినిమాల్లో ఎక్కువ భాగం బ్లాక్ బస్టర్ హిట్సే మన తెలుగు సినిమాల్లో. అది నిజమేనని ప్రూవ్ చేసింది ఒక చిత్రం. పుట్టుకతోనే మాటలు రాని వినలేని ఓ 3 లేదా 4 ఏళ్ల పిల్లాడు. ఒక సుప్రీం హీరో, ఒక గ్లామర్ క్వీన్, కొంచెం సెంటిమెంట్, డాన్స్, యాక్షన్, మ్యూజిక్, కట్ చేస్తే ఒక సూపర్ హిట్. ఏంటా సినిమా? అదే ఇవాంటి మూవీ రివ్యూ. కాబట్టి ఫ్రెండ్స్ ట్రై టు గెస్. ఆఫ్ కోర్స్ ఈ పాటతో కూడా అర్థమైపోతుంది అనుకోండి. మరి వినిపించైనా పాట

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్న ఇలా మూవీ రివ్యూగా ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నా? ఇందాక విన్నారు కదా పాట, ఆ పాట స్టార్ట్ అయినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాము. ఎస్, పసివాడి ప్రాణం. గీతార్ట్స్ బ్యానర్పై అల్లు రామలింగయ్య గారి సమర్పణలో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1987 జూలై 23న విడుదలై ఘన విజయాన్ని సాధించింది. హిట్ కాంబినేషన్ చిరంజీవి కోదండరామిరెడ్డి జోడీకి దక్కిన మరో విజయం పసివాడి ప్రాణం. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను చిరంజీవి గారి కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీ అండ్ చిరంజీవి కోదండరామిరెడ్డి గారిలో వచ్చిన ఫస్ట్ హిట్, ఎస్ ఖైదీ. ఖైదీ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మూవీ రివ్యూగా పసివడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా అప్పట్లో చిరంజీవి గారు, వేటూరి గారు, ఇళయరాజు గారు లేదంటే చక్రవర్తి గారు మ్యూజికల్ హిట్ కాంబినేషన్ అంతే. ఇప్పుడు మనం విన్న పాట కూడా వేటూరి గారే రాశారు, చక్రవర్తి గారు స్వరపరిచారు. ఎనీవేస్, మరి పసివడి ప్రాణం సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కథ అంతా ఒక పిల్లవాడి చుట్టూనే తిరుగుతుంది. ఊహించని పరిస్థితుల్లో హత్యను చూసిన తల్లి కొడుకులను హంతకులు చంపాలని ప్రయత్నించడం, అమ్మని చంపడం కళ్ళారా చూసిన పిల్లాడు పారిపోతాడు, అనుకోని విధంగా హీరో దగ్గరికి చేరుతాడు. మరి విన్నాం కదా ఇందాక ఫస్ట్గా వినిపించిన పాట, ఆ టైంలోనే రోడ్డు మీద పడుకున్న పిల్లాడిని చూస్తాడు, చూసి జాలిపడి కారులో తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్తాడు. సో ఆ అబ్బాయికి రాజా అని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటాడు. ఈవెన్ హీరోయిన్ గీత క్యారెక్టర్ కూడా బాబు ద్వారానే హీరోకు పరిచయం అవుతుంది. మరి మూవీ రివ్యూ కబుర్లు ఈ పాట తర్వాత చెప్తాను, ఇప్పుడైతే వినిపిస్తున్నాను పసివడి ప్రాణం సినిమాలోని ఈ సూపర్ హిట్ సాంగ్. యాక్చువల్గా కాశ్మీర్లో ఇలా తీసిన ఈ పాట ఇప్పటికీ ఆ తర్వాత కూడా ఎవర్ గ్రీన్ హిట్ అంతే. మరోసారి అలా మంచిలోకి వెళ్ళిపోండి,

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్న ఇలా మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం చిత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఒక హత్యను చూస్తున్న తల్లి కొడుకుల్లో తల్లిని చంపేస్తారు, పిల్లాడేమో భయపడి పారిపోతాడు, హీరో దగ్గరికి చేరుతాడు, ప్రేమగా చూసుకుంటాడు హీరో. అంటే అమ్మా నాన్న లేరనేది ఒకటి, ఇంకోటి అబ్బాయి మాట్లాడలేడు వినిపించదనేది ఒక పాయింట్ తోటి చాలా ప్రేమగా చూసుకుంటాడు హీరో. ఇంకా పిల్లవాడు ఇంకా బతికే ఉన్నాడు అని తెలుసుకున్న హంతకుడు చంపాలని చాలాసార్లు ప్రయత్నిస్తాడు. యాక్చువల్గా వాళ్ళకి తెలియదు అబ్బాయి మాట్లాడలేడు వినిపించదని, కానీ తెలిసిన తర్వాత కూడా ఎక్కడ సాక్ష్యం చెప్పేస్తాడో అని చంపాలని చూస్తారు చూడండి. అక్కడ డైరెక్టర్ వాళ్ళ క్రూయాలిటీని ఎంత బాగా ఎక్స్పోజ్ చేశారంటే అసలు కదిలిపోతాం మనమైతే చూస్తున్నప్పుడు సినిమాని. మరి హీరోకి తెలియని విలన్, హీరోకి అసలు తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు, బాబుని చంపాలని చూస్తున్నారని తెలియదు, మాటలు రాని చిన్నపిల్లాడు ఎలా చెప్తాడు కదా, చెప్పలేడు కదా పలానా వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు ఎందుకు అని. కానీ చూసినప్పుడంతా ఆ పిల్లాడి కళ్ళల్లో భయం, తనని తాను రక్షించుకోవాలని చేస్తున్న పోరాటం, ఇదొక్కటి చాలు కదా మొత్తం సినిమా అంతా మనకి కట్టిపడేయడానికి. సో ఆ పాయింట్ని ఎక్కువగా ఎలివేట్ చేస్తారు కోదండరామిరెడ్డి గారి సినిమాలో. చివరికి హీరో ఎలా ఆ అబ్బాయిని రక్షించుకుంటాడు అనేది క్లుప్తంగా ఈ సినిమా స్టోరీ. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు పసివాడి ప్రాణం గురించి. ఇప్పుడైతే వినిపిస్తున్నాను ఛాలెంజ్ మూవీ నుంచి ఈ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హీరో మధు పాత్రలో చిరంజీవి గారి యాక్టింగ్, స్టైల్, డాన్స్, ఫైట్స్ యాజ్ యూజువల్ సూపర్ సూపర్ అంతే. ఇక రాజాగా నటించిన బేబీ సుజిత ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. భయాన్ని కళ్లతోనే అద్భుతంగా పలికించేసింది. యాక్చువల్గా ఈ సినిమాలో ఆ బాబుకి మాటలు రావు, కానీ డైరెక్టర్ ఏం చేశారంటే కమ్యూనికేషన్ పరంగా ఒక చిన్న వర్డ్ క్రియేట్ చేశారు ఆ బాబుకి. అదేంటంటే యా యా, ఇదే ఈ మాట సినిమా అంతా కూడా ఇదే వినిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ మాడ్యులేషన్ చేంజ్ అవుతుందనమాట. భయంగా ఉన్నప్పుడు ఒక రకంగా, తనని బాగా చూసుకుంటున్న హీరోతో దగ్గరగా ఉన్నప్పుడు ఇంకో రకంగా, అలా వేరియేషన్స్ ఉంటాయి తప్ప సినిమా అంతా కూడా ఈ వర్డ్తోనే ఆ అబ్బాయి కమ్యూనికేషన్ ఉంటుందన్నమాట. ఇక చిరంజీవి సుజితల మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ప్రేక్షకులను కట్టిపడేసేలా అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు కోదండరామరెడ్డి గారు. యాక్చువల్గా బాబుని చంపాలని ప్రయత్నిస్తారని తెలిసిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే బాబుని డిఫెన్స్ చేసుకోవడానికి తనకు తనకుగా ట్రైన్ అప్ చేస్తాడనమాట. అంటే వర్డ్స్ మనం మాట్లాడే దాన్ని బట్టి ఆ భావాన్ని అర్థం చేసుకుని రియాక్ట్ అవ్వడం.

అలా ఆ సీన్స్ అన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయో సినిమా చూస్తున్నప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం కామెడీ కూడా క్రియేట్ చేశారు ఆ సినిమా ఆ సీన్స్లో. సో చాలా అంటే ఎక్కడ ఒక మెసేజిటిక్ కానీ లేదంటే ఒక సీరియస్నెస్ కానీ లేకుండా చాలా ఈజీగా ఒక వాళ్ళ కనెక్షన్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళారు డైరెక్టర్. మరి ఒక పాట వినిపించాక మరిన్ని కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మీకోసం. కొండవీటి దొంగ సినిమా నుంచి చిరంజీవి విజయశాంతి గారి కాంబినేషన్లో వచ్చిన ఇసుపెట్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక ఈ సినిమాలో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది హీరోయిన్ గీత పాత్రలో విజయశాంతి గారి గురించి. చాలా అందంగా కనిపిస్తారు క్యూట్గా ఈ సినిమాలో. ఎప్పుడు తాజ్ మహల్ గురించి వసపెట్టలా వాగుతూ హీరోకి తలనొప్పి తెప్పిస్తూ మనల్ని మాత్రం హ్యాపీగా నవ్వుకునేలా చేస్తారు. ఇక తెలియకుండానే రాజాకు దగ్గరయ్యి చివరిలో తన అక్క కొడుకే అన్న విషయం తెలియడం ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఈ సినిమాలో. యాక్చువల్గా మనకు కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాం సినిమా చూస్తున్నప్పుడు. అమ్మయ్యా ఈ పిల్లాడు అనాది కాదు, ఒక పిండి కూడా ఉంది, సో సేఫ్ హ్యాపీ అని అనిపిస్తుంది అనమాట. సో అది డైరెక్టర్ గారి క్రెడిట్ గొప్పతనం ఈ సినిమాకి సంబంధించి. ఇక ఈ చిత్రంలో క్యామియో రోల్ సుమలత గారిది. మధు ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధగా కనిపిస్తుంది. కనిపించేది కాసేపే అయినా తన అందంతో నటనతో ఆకట్టుకున్నారు సుమలత. ఇక విలన్గా రఘువరన్ గారి నటన విలక్షణంగా ఉంటుంది. చిన్న చిన్న డైలాగ్స్తోనే విలనిజాన్ని ఎలివేట్ చేసిన తీరు చాలా బాగుంటుంది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను పసవటి ప్రాణం సినిమా గురించి. ఇప్పుడైతే వినిపిస్తున్నాను ఈ సినిమా నుంచి ఈ అద్భుతమైన మెలోడీ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. గుర్తుకొస్తున్నాయిలో మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా చిరంజీవి గారు ఈ సినిమాలో తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తిగానే కనిపిస్తారు. ఇంట్రో సాంగ్ కూడా అలాగే ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధ తన కోసం వస్తూ ప్రమాదంలో చనిపోవడంతో తనను మర్చిపోలేక తాగుడికి అలవాటు పడతాడు. ఆ తర్వాత రాజ కోసం మానేస్తాడు. ఈ సందర్భంగా వచ్చే సీన్స్ ని కోదండరామిరెడ్డి గారు ఎంత చక్కగా తెరకెక్కించారో మనందరికీ తెలుసు. విలన్ వస్తాడు మా ఖర్చు కట్టేసుకుని మొహం తెలియకుండా చిరంజీవి గారు తాగి పడిపోయి నిద్రపోతుంటారు. ఈ అబ్బాయి చూస్తాడు వచ్చేది. అసలు ఆ విలన్ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి. అతను తాగి పడిపోయాడు, ఇప్పుడు నేను చంపేస్తాను, నేను ఎవరు రక్షిస్తారు అనే ఒక క్రూయాలిటీ కనిపిస్తుంది. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సీన్ అయితే. సో లాస్ట్లో చిరంజీవి గారు లేచేసి ఆ విలన్ని కొట్టేసి తరిమేస్తాడు, సేవ్ చేసేస్తాడు బాబుని, అది వేరే విషయం. సో ఈ సందర్భాలు ఈ సన్నివేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు కోదండరామిరెడ్డి గారు. కమర్షియాలిటీ విత్ ఎమోషన్స్, సుజిత చిరంజీవి గారు ఇద్దరు పోటీపడి నటించారు. అందుకే ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే అలా ఇన్వాల్వ్ అయిపోతాం. మరి ఇంకా ఉన్న విశేషాలు చెప్పాల్సినవి వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడైతే మరో లవ్లీ సాంగ్ మీకోసం అభిలాష సినిమా నుంచి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వేటూరు సుందరామూర్తి గారు అన్ని పాటలు రాశారు ఈ సినిమాకి. ఇక చక్రవర్తి గారు స్వరకల్పన, అన్ని పాటలు సూపర్ హిట్. వింటున్నాం కదా మరి ఇప్పుడు, అసలు ఏ పాట అయినా ఇది బాగాలేదు, ఇది మామూలుగా ఉంది అనేటట్టుందా? అన్ని సాంగ్స్ సూపర్ హిట్. అసలు 40 సంవత్సరాల తర్వాత కూడా వీటి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, ఇప్పటికీ సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇక బ్రేక్ డాన్స్ను ఈ సినిమాతోనే పరిచయం చేశారు. మంచుకొండల్లో చిరంజీవి విజయశాంతి గారి పోటా పోటీ బ్రేక్ డాన్స్కి రికార్డ్స్ బ్రేక్ అయిపోయాయంతే. విందామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మూవీ రివ్యూగా పసవాడి ప్రాణం చిత్రం గురించి మాట్లాడుకుంటున్నా గుర్తుకొస్తున్నాయిలో. యాక్చువల్ గా పసవాడి ప్రాణం మలయాళ చిత్రం పూయ పుదియ పుంతె నాల్కు రీమేక్. మమ్ముట్టి గారు హీరో. యాక్చువల్గా ఇందులో హీరో క్లైమాక్స్ లో చనిపోతారు, కానీ మనకి తెలుగులో కొంచెం మోడిఫై చేసేసి తీశారు. అలాగే తమిళంలో కూడా సత్యరాజ్ గారు యాక్ట్ చేశారు. ఇక కన్నడ, హిందీ, ఆఖరికి రష్యన్లో కూడా తీశారు ఈ సినిమాను. అన్ని భాషల్లో అఖండ విజయం సాధించింది. మీకు తెలుసా, మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పసివాడు బేబీ సుజితనే. టైటిల్స్ లో మాత్రం మాస్టర్ సుజిత్ అని ఉంటుంది. నిజంగానే ప్రాణం పోసింది పసివాడి పాత్రకి సుజిత. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. ఇప్పుడైతే వినిపిస్తున్నాను ఆరాధన సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ మెలడీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మూవీ రివ్యూగా. పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పసివాడి ప్రాణం వసూళ్ల వర్షం కురిపించింది. అప్పట్లో 30కి పైగా సెంటర్స్లో 100 రోజులు, తిరుపతిలో మినీ ప్రతాప్లో అయితే ఏకంగా 175 రోజులు 5 ఆటలతో ఆడి రికార్డు సృష్టించింది. అంతేకాదండి, అనంతపూర్, నెల్లూరు, తిరుపతి కేంద్రాలలో రోజు 5 ఆటలతో 100 రోజులు ఆడింది. మరి మానవ సంబంధాల్ని, మానవత్వాన్ని, ఆత్మీయతను కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారో, కమర్షియల్గా సినిమా ఎంత సక్సెస్ అవుతుందో చెప్పే గొప్ప ఉదాహరణ పసివాడి ప్రాణం. మరి మీరు చూసారా?

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో సమయం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మీ.

మాస్ మూవీ నుంచి ఒక జోష్ఫుల్ సాంగ్ వినేసాం. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో సాహిత్య గీతం ఉదిత్ నారాయణ సుమంగళి పాడారు కదా, బలం ఉంటుంది కదా పాట. డ్యూయెట్స్లో బీట్ మెలోడీ సమపాళ్ళలో కలగలిపిన డ్యూయెట్ అనమాట. ఎనివేస్ మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. యాక్చువల్గా మార్కులే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి అనుకుంటాం. ఒక పర్సన్కి వచ్చే పర్సంటేజ్ బట్టి తెలివితేటల్ని జడ్జ్ చేస్తాం. అఫ్కోర్స్ వాళ్ళ ఫ్యూచర్ని కూడా అనుకోండి, కానీ పట్టుదల క్రమశిక్షణ సంకల్పం ఉంటే వైఫల్యాన్ని కూడా, అంటే మార్కుల పరంగా వచ్చే ఉండే మనం అనుకునే వైఫల్యాన్ని కూడా విజయంగా మార్చుకోవచ్చని నిరూపించారు సమీర్ శర్మ, ఐపీఎస్. మాట్లాడుకుందాం ఇన్స్పైరింగ్ థింగ్స్. వింటూ ఉండండి వివిధ భారతి 102.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం మరో లవ్లీ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి సమీర్ శర్మ ఐపీఎస్ ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. సమీర్ శర్మ స్కూల్ డేస్ నుంచి కూడా మెరిట్ స్టూడెంట్ ఏం కాదు. 10th క్లాస్లో 57%, ఇక ఇంటర్లో పరిస్థితి మరీ దారుణం. 34% మాత్రమే మార్కులు వచ్చాయి. ఇంటర్ సెకండ్ ఇయర్లో కొంచెం మంచి మార్కులు వచ్చి టోటల్గా ఇంటర్లో 60% సాధించారు. మరి ఎవరైనా అనుకుంటారో చెప్పండి ఐపీఎస్ ఆఫీసర్ అవుతారని, కానీ సాధించారు. ఎలాగో చెప్తాను. స్టేట్ ఇంటూ చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం నువ్వు లేక నేను లేను సినిమా నుంచి ఉష పాడిన అద్భుతమైన పాట. ఎంజాయ్ దిస్.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి సమయం. సమీర్ శర్మ ఐపీఎస్, ఇవంటి మనం చైతన్య స్ఫూర్తి. యాక్చువల్గా ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చాయని ఇందాకే చెప్పుకున్నాం కదా, అంటే 60% వచ్చిందనమాట. అది కూడా సెకండ్ ఇంటర్లో కవర్ చేయడం వల్ల. మరి ఇంటర్ అయ్యాక బీటెక్లో చేరిన సమీర్ శర్మకు ఇంజనీరింగ్ చాలా కష్టం అనిపించింది. అండ్ చదువుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయనుకోండి, ఫలితం 24 బ్యాక్లాగ్స్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కృంగిపోతారు, నిరాశకు లోనవుతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, భవిష్యత్తు గురించిన ఆశలు వదులుకుంటాం. కానీ సమీర్ శర్మ ఆ ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చుకోవాలనుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు, ఏమైంది చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదంలో ఇసొకటి ట్రాక్ మీకోసం.

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటి?
1: ఎందుకైపోడు ఇలాంటి కోరికలన్నీ కోరితే కదా. ఇలాంటి పాటలన్నీ అర్థగా వస్తుంటామనే తెలుగు సినిమాల్లో విజయకుమార్ రాశారు. ఈ పాటని శ్రీ పాడారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ ఖడ్గం మూవీ నుంచి. ఈ విషయం అందరికీ తెలుసు అనుకోండి. అన్నట్టు మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. సమీర్ ఐపీఎస్, సమీర్ శర్మ ఐపీఎస్ ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. ఇక ఇంజనీరింగ్ తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు లక్ష్యంగా చదవడం ప్రారంభించారు. అంటే బీటెక్లో వచ్చిన మార్కులు పట్టించుకోలేదు, తర్వాత లక్ష్యంగా ఎలాగైనా ఉన్నత స్థితికి చేరాలనుకుని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. ఐఐటి, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివిన స్టూడెంట్స్ని చూసి బెదరలేదు, నేను తక్కువేమో అన్న ఆలోచన ఎక్కడా రానివ్వలేదు, పట్టుదలతో శ్రమించారు. ఆ కృషి ఫలితమే 18 నెలల్లోనే యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా 182 ర్యాంక్ సాధించారు. ఇక 2011 బ్యాచ్ ఏజీఎం యూటీ క్యాడర్కు చెందిన అధికారిగా ఎంపికయ్యారు. ఉన్నతమైన పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో ఇది ఇలా మనకి ఫెయిల్యూర్స్ని స్టెప్పింగ్ స్టోన్స్గా మార్చుకుంటే వచ్చే సక్సెస్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇలాంటి వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఏమంటారు కదా, మనం చిన్న చిన్న ఫెయిల్యూర్స్కి కుంగిపోతూ ఉంటాం, కానీ ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనము ముందుకెళ్ళొచ్చు. ఎనీవేస్, మరి సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ 2 విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్, బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్, భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
1: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఔర్ దూసరా యే ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్ కేవల్ ఏక్ ఖేల్ నహీ లేకిన్ ఏక్ సాజా జునూన్ హై. లేకిన్ ఆజ్ యహాన్ కోయి లాస్ట్ ఓవర్ ఫినిష్ కా ప్రెషర్ నహీ హై. ఆజ్ యహాన్ కేవల్ ఖేల్ కి ఖుషీ హై, హమారి మిత్రతా కి గర్మజోషీ హై ఔర్ ఫ్యూచర్ చాంపియన్స్ కి ఎనర్జీ హై.
0: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యులు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టన సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు,

గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన మొత్తం విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 50.2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్ధిని వేగంతో దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా బృందంతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీయ అభివృద్ధి, పాఠశాల విద్య, మానవాభివృద్ధిపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై వీరు చర్చించారు. ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన, అందరికీ సమానమైన అభ్యాసం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఈ సమావేశంలో డాక్టర్ అనియా మాట్లాడుతూ, విధాన రూపకల్పన, సమాజ భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్లోని ఇమాం రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలివచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురవ్వచ్చని ఆ శాఖ పేర్కొంది. అదే సమయంలో కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్టు మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత్, ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు తలపడ్డం ఇది 16వసారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో నార్వే జట్టు ఇంగ్లాండ్ జట్టుతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత

ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరు కావడానికి, అలాగే యూరోపియన్ యూనియన్ బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మీ.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం అండ్ ఈట్ ఫిట్ టైం. రోజు ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎంత ఇంపార్టెంట్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు, కంపల్సరిగా తీసుకోవాలి అని చెప్తారు. అలాగే రోజంతా ఎనర్జీ లెవెల్స్ బాగుండాలంటే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఉండేలా చూసుకోవాలని కూడా చెప్తున్నారు. మరి అవేంటో మీతో షేర్ చేసుకుంటాను. అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు మనకి కొన్ని డైలీ తీసుకుంటాం కానీ వాటిలో ప్రోటీన్స్ ఉంటాయో లేదో తెలియదు. సో అవి ఎక్కువగా ఉండే పదార్థాలు ఏమో మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను జూలై మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్. ఎంజాయ్ దిస్ ప్లీజ్.
6: నీ పేరు చెప్పలేదు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక చెప్పా కదా మీకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటో మీతో షేర్ చేసుకుంటాను అని. వాటిలో ఫస్ట్ వచ్చే ఫుడ్ ఐటమ్ యోగర్ట్. ఇందులో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుందట, కాబట్టి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా ఒక కప్పు యోగర్ట్ తీసుకోవచ్చు. కాకపోతే ప్లెయిన్గా ఎలా తింటాం అనుకుంటే పండ్ల ముక్కలు, బాదం పప్పులు, వాల్నట్స్ కలుపుకొని తింటే టేస్టీగా ఉంటుందట. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ నట్స్ని ప్రోటీన్తో కలిపి తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు అనేది నిపుణుల సలహా. మరి మరిన్ని ఫుడ్ ఐటమ్స్ మీతో షేర్ చేసుకుంటాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఇడియట్ మూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ సాంగ్.

శంకర్ మహాదేవన్ గానం, కందుకొండ సాహిత్యం, చక్రి సంగీతం. కట్ చేస్తే ఇడియట్ సినిమాలని సూపర్ ఎనర్జెటిక్ సాంగ్. యాక్చువల్గా ఒక్కో డికెట్లో కొన్ని ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ వస్తూ ఉంటాయి మనకి, అలాంటి వాటిలో ఇడియట్ సినిమా కూడా కదా. ఈ సినిమా అసలు ఒక ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. ఇందులో డైలాగ్స్ కానివ్వండి, ఇప్పటికీ ఎంత ట్రెండ్గా ఉంటాయి ఈ డైలాగ్స్ అన్నీ కూడా. చంటిగాడి లోకల్, కమిషనర్ కూతురికి పెళ్ళిళ్ళు కావా, ఇలాంటి డైలాగ్స్. అసలు ఈ సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అసలు అతిశయోక్తే కాదు. ఎనీవేస్, మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ అండ్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మరి ఇందాక మీకు చెప్తున్నాను ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు మీతో షేర్ చేసుకుంటాను అని, అండ్ ఆల్రెడీ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటెం వచ్చేసి పనీర్. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాల్లో పనీర్ ఒకటి. దీంతో బుర్జి తయారు చేసుకుని తిన్నా మంచి రిజల్ట్ ఉంటుందట. బుర్జి ఏంటి? ఏం లేదండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటో ముక్కల్ని నూనెలో ఫ్రై చేసేసి మెదిపిన పనీర్లో వేస్తే పనీర్ బుర్జి రెడీ అయిపోతుంది. మల్టీగ్రెయిన్ బ్రెడ్ మీద వేసుకొని తినొచ్చు, లేదంటే కుల్చా, పరాటా, చపాతీ కాంబినేషన్ కర్రీగా కూడా అద్దరిపోతుందట. మరోసారి ట్రై చేసి చూడండి, టేస్టీకి టేస్టీ అండ్ ప్రోటీన్స్కి ప్రోటీన్స్. అండ్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ చెప్పే ముందు మరో పాట వినిపిస్తున్నాను క్రాక్ మూవీ నుంచి. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

అసలే లంచ్ టైం, మరి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ పాటలో వినిపిస్తూ ఉంటే నిజంగానే త్వరగా ఆకలేస్తుంది కదా, గబగబా లంచ్ చేయాలనిపిస్తుంది. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈ టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పాలు లేదా పెరుగు. రాత్రిపూట పెరుగు లేదా పాలల్లో కొన్ని ఓట్స్ కలపాలి. ఉదయాన్నే దీంట్లో కొన్ని నట్స్, అంటే ఏవైనా సరే బాదం, జీడిపప్పు ఏవైనా సరే పండ్ల ముక్కలు కలుపుకొని తింటే రుచికి రుచి ప్రోటీన్లు శరీరానికి అందుతాయట. అండ్ మీకు తెలుసా, పాలు పెరుగు ఓట్స్ ఈ మూడింట్లోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఇష్టం లేకపోయినా ఏదో అదేదో ఒక మెడిసిన్ లాగా అనుకుని తాగేసామనుకోండి, హెల్దీగా ఉంటాం. ఇంకా ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఈట్ ఫిట్ టైం. మరి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి అండ్ లాస్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి బ్రెడ్ పన్నీర్ బటర్. ఎక్కువ మంది తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఇది కదా. ఈ బటర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందట. కాకపోతే వైట్ బ్రెడ్ కంటే కూడా వీట్ లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకోవడం హెల్దీ అంటున్నారు. కావాలంటే బ్రెడ్ మీద బటర్ అప్లై చేశాక పండ్ల ముక్కలు తేనె వేసుకుని తింటే టేస్ట్కి టేస్ట్, హెల్దీ కూడా. మరి మీ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్స్ ఉండేలా చూసుకుంటున్నారుగా, ఫిట్గా ఉంటేనే కదా హ్యాపీగా ఉండేది. ఏమంటారు?

సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ది, వారి ఆదాయ వృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు పరిరక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలో పాల్గొనబోయే రైతు ఆశీర్వాద సభకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సభాస్థలిని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర, సిపి సునీల్ దత్ తదితరులు పరిశీలించారు. ఈ సభను విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి ప్రజలను కోరారు.
1: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇతర అలైడ్ డిపార్ట్మెంట్స్ కి పెద్దపీట వేస్తూ వ్యవసాయం పండుగ కావాలని, రైతాంగ సోదరులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి వెన్నుముకలాగా ఉండాలని, వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందించాలనేది మా ప్రగాఢమైనటువంటి లక్ష్యం.
0: మత్స్యకారుల సమగ్ర అభివృద్ది, వారి ఆదాయ వృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో 47.3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్కు ఆయన ఈ ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కావడం చారిత్రాత్మకమన్నారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లు లభించి మత్స్యకారులకు మెరుగైన ధరలు దక్కుతాయని చెప్పారు. ఆధునిక శీతల గిడ్డంగులు, ప్యాకేజింగ్, శుద్ది యూనిట్లు, కస్టమ్స్ సదుపాయాలతో ఈ కేంద్రం ఏర్పాటవుతుందని, దీని ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు పరిరక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో తాడిచెర్ల 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడం చారిత్రాత్మకమన్నారు. తాడిచెర్ల 2లో 434 మిలియన్ టన్నులు, ఒడిశాలోని నైనీ బ్లాక్లో 455 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో సింగరేణికి దీర్ఘకాలిక ఇంధన భద్రత లభిస్తుందని చెప్పారు. ఈ 2 గనుల ద్వారా రాబోయే దశాబ్దాల్లో 2,25,000 కోట్ల రూపాయల టర్నోవర్, 3,500 కొత్త ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 54,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, దాని పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కలిసి పనిచేయాలని కూడా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని 169 బస్తీ దవాఖానాల పనితీరును ఈరోజు ప్రత్యేక అధికారులు తనిఖీ చేయనున్నట్లు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. దీనికోసం ప్రత్యేక అధికారులు నియమించినట్లు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి వెల్లడించారు. అలాగే తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా రాబోయే 2-3 రోజుల పాటు ఎంపిక చేసిన ముఖ్యమైన బస్తీ దవాఖానాలను స్వయంగా తనిఖీలు చేస్తామని, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల నివారణకు వైద్య సేవలు బలోపేతం చేయడమే లక్ష్యమని చెప్పారు. వైద్యులు, సిబ్బంది అందుబాటు, మందుల నిల్వలు, ప్రయోగశాల సేవలు, పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించి లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు కూడా బస్తీ దవాఖానాలు సందర్శించి సేవల మెరుగుదలకు సహకరించాలని మంత్రి కోరారు. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు అందేలాగా చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పోర్టల్ విధానంలో అవసరమైన సవరణలు చేసి ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు విడుదలయ్యేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గిరిజన సంక్షేమ వాలుర గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సోమోటోగా విచారణ చేపట్టింది. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనకు సంబంధించిన పరిస్థితులు, విద్యార్థుల

0: ఆరోగ్యస్థితి, ఆహారం, తాగునీటి నమూనాల పరీక్ష ఫలితాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలు, భవిష్యత్తు నివారణ చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు గవర్నర్ అభినందనలు తెలియజేశారు. రాష్ట సమగ్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యాల సాధనలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలు మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు విధుల్లో నిత్యం నిమగ్నమై ఉండే పోలీసు సిబ్బందికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 4వ వార్షిక జిల్లా పోలీసుల క్రీడలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
1: స్పోర్ట్స్ తో కూడా చాలా వరకు సెల్ఫ్ ఫిట్నెస్ ఒకటి మనకి డెవలప్ అవుతుంది. మన ఫిట్నెస్ తోనే మన మెంటల్ ఫోకస్ కూడా మంచి అవుతుంది. స్పోర్ట్స్ ఒక ఎన్వైరన్మెంట్ తో డిసిప్లిన్ లైఫ్ వస్తుంది.
0: చెక్ బౌన్స్ కేసుల త్వరిత పరిష్కారం కోసం 2018 తేదీన నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్, సికింద్రాబాద్ కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ తెలియజేసింది. చెక్ బౌన్స్ కేసులను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా పరస్పర రజీ ద్వారా త్వరగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ సమర్థవంతమైన వేదిక అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సెషన్స్ జడ్జ్ కె సాయి రమాదేవి తెలియజేశారు. ఆగస్టు 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో 100,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ప్రజలు ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్టంలోని చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి ఇస్లాం నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మరణించగా 20 మంది గాయపడ్డారు. మహారాష్టలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన కూలీలు బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లి వద్ద ఉంటూ వ్యవసాయ పనులకు వెడుతుండగా వారు ప్రయాణిస్తున్న టాటా ఎస్ వాహనాన్ని సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ బాధ్యతంగా వినియోగించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికాపన్ సూచించారు. ఎవరినైనా కించపరిచే పోస్టులు, అసత్య ప్రచారం, అవమానకరమైన వ్యాఖ్యలు, విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాల ప్రచారం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అశోక్ చెప్పారు. గతంలో తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్స్ కోచింగ్ పొందిన వారు దీనికి అర్హులు కాదని చెప్పారు. ఈ 19వ తేదీలోగా ఆన్లైన్లో తెలంగాణ స్టడీ సర్కిల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. కీటక జనిత వ్యాధుల నివారణకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఆరోగ్య, ఆశా, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత, దోమల నివారణ, జ్వరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంఘీభావం తెలియజేశారు. సింగరేణి పెండింగ్లో ఉన్న పీఆర్సీ పే రివిజన్ వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో మై భారత్ ఇంటెన్సివ్ రిజిస్టేషన్ డ్రైవ్ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువత మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని సంస్థ డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ నస్పూర్లో నిర్వహించిన 24వ వార్షిక త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు రక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుకు చక్కటి పాట వినిపిస్తాను, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం. స్టే ట్యూన్డ్.

మనకేల చింత ఇలాంటి చక్కటి పాటలు ఉండగా కదా. శుభోదయం చిత్రం నుంచి కేవీ మహాదేవన్ స్వరకల్పనలో పీసీసీలా గానం చేసిన వేటూరి సుందరామూర్తి సాహిత్యం వినేశాం. అండ్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM తరతరాల.

తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఫ్రైడే అంటే ఏదో తెలియని జోష్ వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ 2 డేస్ హాలిడేస్ ఆల్మోస్ట్ అందరికీ అనుకోండి. హాలిడేకి మించిన రిలాక్సేషన్ ఏముంటుంది చెప్పండి? ఒక్కోసారి లేజీగా ఉండటం కూడా ఒక ఎంజాయ్మెంటేనండోయ్. హాలిడేస్లోనే కదా ఇవన్నీ పాసిబుల్. మంచి మంచి పాటలు, మ్యూజిక్ వింటూ అలా ఉండిపోతే చాలనిపిస్తూ ఉంటుంది. అంటే మన విభిన్ అనమాట. ఎనీవేస్, మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైమ్ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా మనకి తెలుగు సినిమాని అలవాటే. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అయితే చక్కగా హీరోయిన్కి, హీరోయిన్ని రిప్రజెంట్ చేసే టైటిల్స్ మనకి దర్శకులు పెడుతూ ఉంటారనమాట. సో అలాంటి టైటిల్స్లో 2 ఉన్నాయి మనకి, సఖి, అంజలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సఖీకి అంజలి ఏమవుతుంది? మరోసారి వినండి, సఖీకి అంజలి ఏమవుతుంది? అంజలి అంటే మణిరత్నం గారి మూవీ అనమాట. క్లూ కూడా ఇచ్చేసాను. సో ఇంకా ఆన్సర్ ఇవ్వడం మీదే బాధ్యత. అండ్ ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 2 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను చెట్టు కింద ప్లేడర్ సినిమా నుంచి

చెట్టు కింద బ్లీడర్ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినేశాం. ఆల్ టైమ్ హిట్ సాంగ్ అంతే వేటూరి సుందరామూర్తి ఇళయరాజా, అల్టిమేట్ కాంబో. ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ వింటుంటే మనకి టైం సరిపోదు, తనవే తీరదు అనుకోండి. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 FM. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను సఖికి అంజలి ఏమవుతుంది అని. అసలు మన వివి లిజనర్స్ మామూలుగా లేరు తెలుసా, క్వశ్చన్ అడగడం ఆలస్యం అలా ఆన్సర్స్ పంపించారు. అండ్ ఎంత క్రియేటివిటీగా పంపించారు, నిజంగా చాలా బాగా అర్థం చేసుకున్నారు. అండ్ ఆన్సర్ కూడా అలాగే పంపించారు, అందరు కూడా రైట్ ఆన్సరే పంపించారు. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. పానుగంటి రవిగౌడ్, పద్మావతి, శ్రీనివాస్, శాంత, దస్తగిరి, సంధ్య, జయలక్ష్మి, పద్మావతి, శిల్ప, ప్రసాద్, రేఖా నాయక్, అప్పలరాజు, మహమ్మద్ జైనుద్దీన్, నరహరి, యశోద, జానకి, జయరాం, రాధ, బ్రహ్మయ్య, జ్ఞానేశ్వర్, ప్రవీణ, కట్ల సతీష్, సుమలత, గణేష్, రాజు, శ్రీవత్స, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ చెల్లెలు. ఎందుకంటే సఖిలో హీరోయిన్ షాలిని, అంజలిలో హీరోయిన్ యాక్చువల్గా చిన్నపాపే అనుకోండి, కానీ అంజలి అంటే షామిలి కదా, సో షాలినికి షామిలి చెల్లెలవుతుంది. ఇది ఆన్సర్, అందరూ కూడా రైట్ ఆన్సరే పంపించారు. మరి యాక్చువల్గా ఈరోజు షామిలి బర్త్డే అనమాట, సో తనకి బర్త్డే విషయస్తో వినిపించిన క్వశ్చన్ అది. అండ్ పాట కూడా వినిపిస్తాను. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ అప్పట్లో షామిలి బేబీకి ఎంత క్రేజ్ అంటే ఆల్మోస్ట్ హీరోయిన్ రేంజ్లో ఉంటుంది తన డిమాండ్ అన్నీ కూడా. ఎన్ని సినిమాలు చేసిందో, ఎంత క్యూట్గా ముద్దుగా ఉంటుందో కదా, ఇప్పటికి మనకు గుర్తొచ్చినా కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది. మరి అంజలి సినిమాలోని ఈ పాట వింటూ మరోసారి గుర్తు చేసుకోండి. అండ్ షామిలి గారికి బర్త్డే విషయస్తో అంజలి సినిమా నుంచి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, షో టైం టైం. మరి చక్కగా చక్కటి పాటలు వింటున్నారు, వినేశారు, అండ్ నెక్స్ట్ కూడా వినబోతున్నారు. కాకపోతే నెక్స్ట్ క్వశ్చన్ క్రీడినా మీరు అడిగేస్తున్నాను. ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, ఇద్దరు ఎవరి పాట వాళ్లే పాడుకుంటూ తెర మీద కనిపిస్తారు, ఏంటా సినిమా? మరోసారి వినండి. ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, ఇద్దరు ఎవరి పాట వాళ్లే పాడుకుంటూ తెర మీద కనిపిస్తారు, ఏంటా సినిమా? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అని వెంటనే వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఆత్మబంధు సినిమా నుంచి ఆత్రేయ ఇళయరాజా గారి మ్యూజిక్ కాంబినేషన్ అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారి గానం. ఆస్వాదించండి.

ఆణిముత్యాలు అంటారు ఇలాంటి పాటలే కదా, ఎంత చక్కటి పాటు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, ఇద్దరు ఎవరి పాట వాళ్లే పాడుకుంటూ తెర మీద కనిపిస్తారు, ఏంటా సినిమా అని. చాలామంది పంపించారు ఆన్సర్. మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. జయలక్ష్మి, అరుణ, ధనరాజ్, సునీత, జయరాం, రాధ, రాజ్ కుమార్, ప్రేమనాథ్, కళావతి, భవానీ, బాలకృష్ణ, ప్రవీణ్, మహి అండ్ ఇంకా పంపిస్తున్నారు, మొహమ్మద్, జైనుద్దీన్ అండ్ సత్యం. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ పక్కింటి అమ్మాయి. ఈ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చక్రవర్తి గారు ఇద్దరు యాక్ట్ చేశారు. ఒకరేమో సంగీతం నేర్పిస్తూ ఉంటారు, ఇంకొకరేమో నాటకాలు వేస్తూ చంద్రమోహన్ గారికి ఫ్రెండ్గా ఉంటారు కాబట్టి ఆయనకి హెల్ప్ చేస్తూ ప్లేబ్యాక్ సింగింగ్ అనమాట, అంటే రియల్ రోలే అనమాట. సో ఇద్దరు పోటీ పెట్టుకుంటారు ఎవరు గెలుస్తారు ఎవరు బాగా పాడతారని. అలాంటి సందర్భంలో వచ్చే పాట అనమాట ఇది. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు ఆ పాట వినిపిద్దామా, వినేద్దామా పక్కింటి అమ్మాయి సినిమా నుంచి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా, స్టే ట్యూన్డ్.

భాగం ఈ శశభుషలకు ఈ బకబకలకు తిరిగి పాదులే ఈ గానం మడిచిపెట్టు ఇక విడిచిపెట్టు నీ పిలక జుట్టు సంగీతం శివశంకరా.

అదనమాట విషయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రీడినా మీరు అడిగేస్తున్నాను. ప్రముఖ నేపథ్య గాయని పి సుశీల గారిని సినీ రంగానికి పరిచయం చేసిన సంగీత దర్శకుడు ఎవరు? మరోసారి వినండి క్వశ్చన్ని. ప్రముఖ నేపథ్య గాయని పి సుశీల గారిని సినీ రంగానికి పరిచయం చేసిన సంగీత దర్శకుడు ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ పెట్టిన వాట్సాప్ 2042324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో లవ్లీ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

మనవాళ్ల స్పందన కూడా మామూలుగా లేదు. నేను అడిగిన క్వశ్చన్కి మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ నేపథ్య గాయని పి సుశీల గారిని సినీ రంగానికి పరిచయం చేసిన సంగీత దర్శకుడు ఎవరు అని. మరి పి సుశీల గారు అంటే ఆషామాషిన చెప్పండి. మనం తెల్ల కోకిలని పిలుచుకుంటాం, వేల పాటలు పాడారు, సుమధుర కంఠస్వరం, ఎన్ని చక్కటి పాటలు అన్ని జోనర్స్లో. మరి అలాంటి సింగర్ గురించి అడిగినప్పుడు ఈ మాత్రం రెస్పాన్స్ ఉంటుంది కదా. మరి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చదివేస్తున్నాను. ధనరాజ్, సునీత, కేవీరావు, పిపిరావు, మీ పేర్లు వెరైటీగా ఉన్నాయి. ఇక సేర్ల వెంకటేష్, సుగుణ, దస్తగిరి, సంధ్య, శ్రీనివాస్, బొమ్మిదని లక్ష్మీనారాయణ, ప్రేమనాథ్, కళావతి, గణేష్, వేదవతి, బలరామ్, సరోజ, నిఖిల్, పోలపల్లి శ్రీనివాస్, బ్రహ్మయ్య, అప్పలరాజు, మధుకర్, పాలెంపోలయ్య, భవానీ, శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, అండ్ ఇక చింతా శ్రీనివాస్, కీర్తి, రాజ్కుమార్, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ పెండ్యాల నాగేశ్వరరావు గారు కన్నతల్లి సినిమాలో పి సుశీల గారిని సింగర్గా పరిచయం చేశారు. చాలామంది కొంతమంది ఏఎం రాజాని కూడా పంపించారు. యాక్చువల్గా పి సుశీల గారు ఏఎం రాజా గారితో కలిసి తొలి పాట పాడారు అదనమాట. కానీ పరిచయం చేసింది మాత్రం పెండెల గారు. అది కూడా ఎలాగో తెలుసా, ఆల్ ఇండియా రేడియోలో పి సుశీల గారు పాటలు పాడేవాళ్ళు అనమాట. సో ఆ పాట విని ఆమె గొంతు నచ్చి సింగర్గా సెలెక్ట్ చేశారు, సినీ రంగానికి పరిచయం చేశారు. సో అలా ఒక మనకు ఒక గానకోకిల దొరకడానికి స్టెప్పింగ్ స్టోన్ మన ఆల్ ఇండియా రేడియో అనమాట.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో సమయం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక ఎనర్జెటిక్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం శక్తిశీలి కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

ఎనర్జెటిక్ అండ్ ఇన్స్పిరేషన్ సాంగ్ వినేసాం పెద్ద మూవీ నుంచి. అఫ్ కోర్స్ సినిమా కూడా అనుకోండి. యాక్చువల్గా ఓటమి మనం ఓడిపోయామని ఒప్పుకునేంత వరకు ఓటమి గెలిచినట్టు కాదు. మనం ఒప్పుకుంటేనే కదా ఓటమి.

గెలిచినట్టు అంతవరకు ఓడిపోతూనే ఉంటుంది. ఎనీవేస్, మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. కొందరు ప్రకృతి అందాలను చూసి మైమర్చిపోతారు, మరి మరికొంతమంది ఆ అందాలకు తగులుతున్న గాయాలను చూసి చెలించిపోతారు. ఈ కోవకు చెందిన వ్యక్తి గరిమా పూనియా, ఇవాల్టి మన శక్తిశీలి. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూనే ఉండండి వివిధ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గరిమా పునియా ఇవాల్టి మన శక్తిశీలి. ఎవరి గరిమా? నీలి సముద్రం, పచ్చని దీవులతో పర్యాటకులకు స్వర్గసీమలా కనువిందుచేసే అండమాన్ను ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడటానికి ద కచ్రేవాలా ప్రాజెక్ట్ రూపంలో తన వంతు ప్రయత్నం చేస్తున్న గరిమా గురించి విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. మరి గరిమ ఎన్విరాన్మెంట్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఒక మనిషిలో మార్పు రావడానికి పెద్ద టైం ఏం అక్కర్లేదు, ఒక చిన్న ఒక క్షణం చాలు, ఒక చిన్న ఆలోచన చాలు. సో ఒక ప్రయాణం గరిమ జీవిత లక్ష్యాన్ని మార్చేసింది. స్కూబా డైవింగ్ నేర్చుకోవడానికి సరదాగా అండమాన్ వెళ్లారు గరిమ. నీలి రంగు సముద్రం, రంగురంగుల చేపలు, పగడపు దిబ్బలు ఆమెను ఎంతో ఆనందించేలా చేస్తే కలవరపెట్టిన విషయం కూడా ఒకటి ఉంది. ఏంటది తెలుసుకుందాం, వింటూ ఉండండి.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మరి గరిమ, ఇన్స్పిరేషనల్ ఎన్విరాన్మెంట్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా స్కూబా డైవింగ్ నేర్చుకోవడానికి సరదాగా అండమాన్ దీవి వెళ్లారు గరిమ. మరక్కడ ఒకవైపు సముద్రం అందాలు మంత్రముగ్ధురాలని చేస్తే, మరోవైపు అందమైన ప్రకృతి మధ్య పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త గరిమను తీవ్రంగా బాధించాయి. సముద్రం, అందులోని జీవరాశులు ప్లాస్టిక్తో అంతమైపోతున్నాయని గ్రహించి దానికి అడ్డుకట్ట వేయాలనుకున్నారు. మరేం చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను ఒక పాట వినిపించి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి శక్తిశీలి సమయం గరిమ ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంట్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి సముద్రం అందులోని జీవరాశులు ప్లాస్టిక్తో అంతమైపోతున్నాయని గ్రహించి దానికి అడ్డుకట్ట వేయాలనుకున్నారు. ఏం చేశారు? సముద్రంలో ప్లాస్టిక్ అనే సమస్యను వేళ్ల నుంచి తుంచేయాలనుకున్నారు గరిమ. అందుకే బీచ్లను శుభ్రం చేయడంతో ఆగిపోకుండా వ్యర్థాలను శాశ్వతంగా తొలగించాలన్న అంశం మీద ఫోకస్ చేశారు. మరి అందుకోసం ఏం చేశారు మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్గా అనిపించే గరిమ ఎన్విరాన్మెంట్ జర్నీ గురించి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. మరి గరిమ ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్మోస్ట్ సక్సెస్ జర్నీ అనే చెప్పాలి. ఇక అండమాన్ లాంటి దీవుల నుంచి చెత్తను తరలించడం అంత ఈజీ కాదని గరిమాకు తెలుసు. అంతేకాకుండా దాదాపు 20 దేశాల సముద్రాల నుంచి కొట్టుకొచ్చిన చెత్త కూడా ఇక్కడికే చేరుతుంది, కాబట్టి మరీ కష్టం. అందుకే కచ్చా వ్యాలీ ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. బీచ్లతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి టన్నుల కొద్ది చెత్తను సేకరించి సముద్ర మార్గంలో ఇండియా భూభాగానికి తరలిస్తారు. అక్కడ దీన్ని రీసైక్లింగ్ చేస్తారు. ఇది ద కచ్చావాలా ప్రాజెక్ట్ పర్పస్. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి శక్తిశీలి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి గరిమ ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ద కచ్చిరవేల ప్రాజెక్టు పర్పస్ ఏంటో చెప్పాను కదా. బీచ్తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి టన్నుల కొద్ది చెత్తను సేకరించి సముద్ర మార్గంలో ఇండియా భూభాగానికి తరలించి అక్కడ తిని రీసైక్లింగ్ చేస్తారు. అండ్ ఈ వార్మింగ్ గురించి గరిమ ఏమంటారో తెలుసా? గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రపు ఉష్ణోగ్రతలు పెరిగి పగడపు దిబ్బలు అంతరించిపోతున్నాయని, ఇక మనకి జ్వరం కాస్త జ్వరం వస్తేనే కాస్త వేడి పెరిగితే తట్టుకోలేం, ఇక జలచరాల పరిస్థితి ఏంటి, అవి మరణంతోనే తమ బాధను పంచుకోగలవు అంటారు. మరి 90% స్థానికులు ఆహారం ఉపాధి కోసం సముద్రంపైన ఆధారపడతారు కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అంటూ అక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు వింటూ ఉండండి వివిధ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి గరిమ ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంట్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి అండమాన్ దీవులలోని సముద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అక్కడి అందాన్ని కాపాడటమే కాకుండా అండమాన్ దీవుల ప్రాంతంలోని చిన్నారులకు స్కూబా డ్రైవింగ్ నేర్పిస్తూ సముద్రం అందాలను పరిచయం చేయడంతో పాటు రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు గరిమ. ఇది తన ఎన్విరాన్మెంట్ ఇన్స్పైరింగ్.

జర్నీ అనమాట. మామూలుగా మన పర్సనల్గా మన లైఫ్ని మనం బాగా చేసుకోవడానికో లేదంటే కెరీర్ గురించి అంటే మంచి స్థాయికి ఎదగాలనో చేసే ప్రయత్నానే మనము గ్రేట్ అనుకుంటే, మరి తనకు అసలు సంబంధం లేని విషయంలో అందరి గురించి ఆలోచిస్తూ, సమాజం గురించి ఆలోచిస్తూ గరిమ లాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆ తర్వాత కూడా ఇంకా మంచి చేసే వాళ్ళకి ఇది ఇన్స్పైరింగ్గానే ఉంటుంది కదా. ఎనీవేస్ మరి టైం అవుతుంది, 2 గంటల 56 నిమిషాలు దాటింది, అంటే లక్ష్మి సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. మరి హ్యావ్ ఎ గ్రేట్ అండ్ హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. అండ్ విత్ దిస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్ టుడే. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఈ మంచి చక్కటి పాట, అంటే సూపర్ సాంగ్ అని చెప్పాలి. మరి ఎంజాయ్ దిస్.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో టైం ఎగ్జాక్ట్గా 5:00 అవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు, స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనలో ఈరోజు ఆక్లాండ్ చేరుకున్నారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా మోదీని ఆలింగనం చేసుకుని ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయం రన్వేపై జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమంలో భారత్ న్యూజిలాండ్ దేశాల సాయుధ దళాల ప్రతినిధులు పాల్గొన్నారు. చింతకాని మండలం జగన్నాథపురంలో జరుగుతున్న రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభ వేదికగా రాష్ట వ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు నూతనంగా రూపొందించిన పట్టాదార్ పాస్బుక్ జారీ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపిస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరుంటుందని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫామ్ 6 ద్వారా ఆగస్టు సెప్టెంబర్లో ఓటుకు అప్లై చేసుకోవచ్చన్నారు. సిద్దిపేట జిల్లా ఉమాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల నూతన భవన నిర్మాణాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి కలిసి భూమి పూజ చేశారు. ఈ నెల 16 తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ బోనాలోత్సవాలు తెలంగాణ లౌకిక స్ఫూర్తికి ప్రతీక అని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంప్రదాయం ప్రకారం తొలి బోనం గోల్కొండలోనే సమర్పిస్తారని, భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని అధికారులను ఆదేశిస్తూ జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట సచివాలయంలో పరిశ్రమలు వాణిజ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలో పారిశ్రామిక

వేగవంతం పెట్టుబడులను ఆకర్షించడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అధిక మోతాదులో ఆల్కహాల్ కలిగిన ఔషధాల దుర్వినియోగాన్ని కట్టుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12% కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ కలిగి ఉండి 30 ml కంటే పెద్ద ప్యాకుల్లో విక్రయించే మందులకు ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి చేసింది. భారత్ ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. హోమ్ ఆఫ్ క్రికెట్ గా పిలిచే లార్డ్స్ వేదికపై ఒక మహిళల టెస్ట్ మ్యాచ్ జరగడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ చారిత్రాత్మకమైన టెస్టులో విజయం సాధించి రికార్డు సృష్టించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు విత్ యువర్ ఆర్జే నాగ్. స్టూడియో క్లాక్ టైం 5:03 కాసేసి 27 సెకండ్స్ అవుతోంది. మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను రెడీ అయిపోయాను. వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని నాకు తెలుసు. ఇంకేంటి, హ్యాపీగా చేతిలో హాట్ హాట్ చాయ్ కప్ తీసుకోండి. ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వింటూ ఈ 1 అవర్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఈ ఫ్రైడే వర్క్ ప్రెజర్స్తో ఫ్రై అయిపోయి మొత్తానికి డే ఎండింగ్ వచ్చేసారు కదా, మీ అలసిన మనసును రిలాక్స్ మూడ్లోకి తీసుకుని రావాలంటే ఖచ్చితంగా మీరు వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ట్యూన్ చేయాల్సిందే. ఇదిగో ఎంటర్టైన్మెంట్ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్గా ఫన్ మూడ్లోకి వచ్చేయండి. ఇవాళ స్పెషాలిటీస్ గురించే కాకుండా వేరే ఇంట్రెస్టింగ్ కబుర్లు, మంచి ఫీల్ ఇచ్చే సంగతులు చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. మీరు జస్ట్ అలా హాట్ హాట్ చాయ్ తాగుతూ హాయ్ హాయ్గా నేను చెప్పే కబుర్లన్నీ వినండి. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నాడు రాయి పెట్టి కొట్టినాడు, కుండ పాలు గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు. చిల్లు పట్టకుండా తోటి ఇంటి కట్టపోనురా, కోరడా నీ మీద

0: बल्ले हा बल्ले बल्ले बुजलू वाओ
1: బాబా జయగల్ మంగ్లీ పాడిన చంద్రబోస్ గీతం అది ఎంఎం కీరవాణి సంగీతం పెళ్లి సందడి సినిమా కోసం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఈరోజు జులై 10, గ్లోబల్ ఎనర్జీ ఇండిపెండెన్స్ డే. అంటే మనకు అవసరమైన శక్తిని ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా మనమే ప్రొడ్యూస్ చేసుకునేలా మారాలి అని చెప్పే రోజు, అలా గుర్తు చేసే రోజు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టోరీ గురించి మాట్లాడదాం. ఒక విలేజ్లో చాలా మందికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరెంటు పోతూ ఉండేది. ఇలా జరిగితే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే, ఊళ్ళో ఉండే పెద్ద మనుషులు కానీ లేదంటే గవర్నమెంట్ కానీ తప్పు పడుతూ ఉంటారు కదా. వీళ్ళు కూడా స్టార్టింగ్లో అదే చేశారంట. కానీ ఒకరోజు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదని డిసిషన్ తీసుకుని ఆ ఊళ్ళో చదువుకున్న కుర్రాళ్ళంతా కలిసి, అలాగే గ్రామం అంతా ఉన్న అందరితో సంప్రదింపులు జరిపి సోలార్ ప్యానెల్స్ అరేంజ్ చేసుకున్నారంట. జస్ట్ ఫ్యూ మంత్స్లో ఆ విలేజ్కి కరెంట్ అవసరాలు మొత్తం తీరిపోయాయంట. దీన్నే ఎనర్జీ ఇండిపెండెన్స్ అంటారు. గ్లోబల్ ఎనర్జీ ఇండిపెండెన్స్ డే కూడా మనకిచ్చే మెసేజ్ అదే. ఒక దేశం ఎంత ఎక్కువగా చమురు, బొగ్గు ఇలాంటి ఇంధనాలను విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే అంత ఎక్కువగా వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కానీ సూర్యుడు, గాలి, నీరు ఇవి మనకు ప్రకృతి ఇచ్చిన వరాలు కదా. వాటిని కరెక్ట్గా యూజ్ చేస్తే దేశం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతుంది, పర్యావరణం కూడా సేఫ్గా ఉంటుంది. ఈ డే గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కబుర్లు ఇంకా ఉన్నాయి, మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: సిద్ శ్రీరామ్ పాడిన పాట పుష్ప సినిమా కోసం చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. चप्पल संगति वच्चिंदी काबट्टी मन श्रोतलकु ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: గ్లోబల్ ఎనర్జీ ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఒక్కసారి థింక్ చేయండి, మనం ఇంట్లో ఒక స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది, కానీ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కువగా బొగ్గు, చమురు, అలాగే న్యాచురల్ గ్యాస్, అంటే మీథేన్ అంటూ ఉంటారు, ఇలాంటి ఫ్యూయల్స్ ఉండే కదా మనకు ఈ పవర్ అనేది వచ్చేది. ఇవి ఏర్పడడానికి కోట్లాను కోట్ల సంవత్సరాల టైం పడుతుంది. ఇది చాలా మందికి తెలియదు, కానీ మనం మాత్రం జస్ట్ కొన్ని డికెట్స్ లో ఫాస్ట్ గా వాటిని యూజ్ చేస్తున్నాం, ఫినిష్ చేసేస్తున్నాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం సూర్యుడు, గాలి, నీటి శక్తి వంటి రెన్యూవబుల్ ఎనర్జీపై అడుగులు వేస్తోంది. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్, పొలాల మధ్య భారీ విండ్ మిల్స్, ఇవన్నీ కేవలం టెక్నాలజీ కాదు, భవిష్యత్తు కోసం చేస్తున్న పెట్టుబడి. ఒక చిన్న డిసిషన్, అవసరం లేని లైట్లు ఆఫ్ చేయడం, ఎల్ఈడి బల్బులు వాడడం, విద్యుత్ని వేస్ట్ చేయకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా ఎనర్జీ ఇండిపెండెన్స్ లో మనవంతు పాత్రే. భూమి మనకు వారసత్వంగా రాలేదు, రాబోయే తరాల నుంచి మనం దాన్ని అప్పుగా తీసుకున్నాం. ఆ అప్పును ప్రేమగా తీర్చే రోజే ఈ గ్లోబల్ ఎనర్జీ ఇండిపెండెన్స్ డే. మన ఇండియా కూడా 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్ టార్గెట్ తో ముందుకెళ్తోంది. అందుకే ఈరోజు జస్ట్ ఒక డే కాదు, రేపటి తరానికి మనమిచ్చే హామీ అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సాగర్ ఎంఎం మానసి పాడిన పాట బాలాజీ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, F2 సినిమా కోసం. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్ జనా. గక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బొడ్సే హీరోయిన్ గా యాక్ట్ చేసిన మూవీ లెనిన్ ఈ రోజు థియేటర్లోకి వచ్చేసింది. ఆ సినిమా గురించి కొన్ని కబుర్లు చెప్పుకుందాం అని లాస్ట్ టైం కూడా మీకు మాట ఇచ్చా కదా. అప్పటికి సినిమా రిలీజ్ కాలేదు, ఫైనల్లీ ఈరోజైతే సినిమా రిలీజ్ అయింది. థియేటర్స్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారంట. అదేంటి, అక్కినేని అఖిల్ హీరో అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నారా? దానికి ఓ రీజన్ ఉందిలేండి. అదేంటంటే, ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది, చాలామంది మాట్లాడుకుంటున్నారు. అదే మూవీ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఈ ఎన్టీఆర్ వాయిస్ అని కూడా డిస్కషన్స్ అవుతున్నాయి. స్టోరీ బ్యాక్గ్రౌండ్లో వచ్చే శ్రీరామపురం అనే ఊరిని, అలాగే హీరో లెనిన్ క్యారెక్టర్ను తారక్ వాయిస్తోనే ఇంట్రడ్యూస్ చేశారంట. ఆ తర్వాతే ఒక అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ వస్తుందని నందమూరి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అందుకే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతూ లెనిన్ మూవీ చూడడానికి అక్కినేని అఖిల్ ఫ్యాన్స్తో పాటు పోటీ పడుతున్నారంట. ఇంకో హైలైట్ ఏంటంటే, ఈ సినిమా రిలీజ్కి ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మంచి రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిందని బజ్ వినిపిస్తోంది. సో చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్లో అఖిల్ కెరీర్కి హెల్ప్ అవుతుందో అని. ఇంకా మాట్లాడుకుందాం.

0: కంత్రి సినిమా కోసం వేటూరి రాసిన పాట, మణిశర్మ సంగీతం, హేమచంద్ర సునీత గానం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మనుషులు నిజంగా గొప్పవాళ్లే, కానీ కొన్ని విషయాల్లో మనుషుల కంటే అనిమల్స్ అండ్ బర్డ్స్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, అవే గొప్పవేమో అని అనిపిస్తూ ఉంటుంది. మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం, అలాగే ఎవరన్నా చెప్తే వింటూ ఉంటాం కదా. అలాంటి వాటిలో ఒక పవర్ కంటి చూపు. మనకు రంగుల్ని రికగ్నైజ్ చేయడంలో, ఒక వస్తువుపై దృష్టి పెట్టడంలో చాలా పవర్ ఉందని మనం ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ గాల్లో ఎగిరే గద్దల దృష్టి మాత్రం హ్యూమన్ ఇంటెలిజెన్స్కి అందనంత హైట్లో ఉంటుంది. ఏంటి ఆ గద్ద ఎంత ఎత్తు ఎగిరిందో, అంతకంటే అందనంత ఎత్తు వాటి ఇంటెలిజెన్స్ ఉంటుంది చూపు విషయంలో.

ఎస్పెషల్లీ ఎంత షార్ప్ అని చెప్పడానికి సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వెరీ స్పెషల్లీ ఆక్విలా జాతికి చెందిన బంగారు గద్దల చూపు మనుషుల కంటే 4 to 8 times ఎక్కువ పదునుగా ఉంటుందంట. పర్ఫెక్ట్ సైట్ ఉన్న ఒక మనిషి కేవలం 200 meters మాత్రమే చూడగలిగే ఒక ఆబ్జెక్ట్ ని ఒక గద్ద ఏకంగా 1.6 kilometers అంటే మనిషి కన్నా 8 times దూరం నుంచే పర్ఫెక్ట్ గా చూడగలంట. దీని కారణం వాటి కంటి రెటినాలో ఉండే కాంతి గ్రాహక కణాలు అవే ఫోటో రిసెప్టర్ సెల్స్ అంటూ ఉంటారు కదా. మనుషుల్లో కూడా ఇలాంటివి ఉంటాయి, కానీ ఒక చదరపు మిల్లీమీటర్ కు 2 lakhs ఉంటే గద్దల కళ్ళల్లో 10 lakhs ఉంటాయి. ఈ హై డెన్సిటీ వల్లే ఆకాశంలో ఎంత ఎత్తులో ఉన్నా నేలపై కదిలే చిన్నపాటి ఎరను కూడా అవి ఈజీగా క్యాచ్ చేస్తాయి. ఇంట్రెస్టింగ్ ఉంది కదా గద్ద గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కబుర్లు ఈ పాట తర్వాత.

0: గీతగోవిందం సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట ఆనంద్ శ్రీరామ్ రచన, గోపి సుందర్ సంగీతం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. అక్విలా జాతికి చెందిన గద్ద గురించి, అదే బంగారు గద్ద గురించి మాట్లాడుతున్నాం, వాటి చూపు గురించి మాట్లాడుతున్నాం కదా. మనుషులు తల తిప్పకుండా జస్ట్ కళ్లతోనే మ్యాక్సిమం 180 డిగ్రీస్ యాంగిల్లో మాత్రమే చూడగలరు. అందుకే కదా వసీకర్ రోబోకి దొరికిపోయింది రోబో సినిమాలో. అయితే గద్దలు మాత్రం 340 డిగ్రీస్ తల తిప్పకుండా చూడగలమంట తెలుసా. గద్దల బాడీ సైజ్ తో కంపేర్ చేస్తే వాటి కళ్ళు చాలా పెద్దవంట. పైగా అవి తలకు రెండు వైపులా ఉండడం వల్ల, అంటే మనుషులకు స్ట్రైట్ గా ఉంటాయి బట్ వాటికి తలకు లెఫ్ట్ అండ్ రైట్ ఈ కళ్ళు ఉండడం వల్ల అద్భుతమైన సైడ్ విజన్ వాటి సొంతమంట. ఆకాశంలో ఎగురుతున్నప్పుడు చుట్టుపక్కలుండే డేంజర్స్, అలాగే కిందున్న ఆహారం రెండింటినీ సైమంటేనియస్ గా స్కాన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. రంగుల్ని చూడడంలో కూడా గద్దలదే అప్పర్ హ్యాండ్ మనకంటే. కళ్ళలో ఉండే కలర్ రిసెప్టర్లు మనుషుల కన్నా గద్దలకే ఎక్కువ అంట. సో అవి అల్ట్రావైలెట్ రేస్ ని కూడా చూడగలవు. దీనివల్ల హెల్ప్ ఎలా అవుతుందంటే వాటికి చిన్న చిన్న చీరదాలు నేల మీద వెళ్తూ ఉంటాయి కదా, అవి వదిలే మూత్రపు జాడలు అల్ట్రావైలెట్ కాంతిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. మనకైతే అవి కనపడవు గానీ వాటిని బేస్ చేసుకునే గద్దలు వాటి ఆహారం కోసం వస్తూ ఉంటాయంట కిందికి. గద్దలకు బైఫోకల్ విజన్ ఉండడం వల్ల ఒకే సమయంలో వేర్వేరు దూరాల్లో ఉన్న వస్తువులపై ఈక్వల్ గా కూడా ఫోకస్ చేయగలవు. ఎనీవేస్, గద్దలు గ్రేట్ ఆఫ్ కోర్స్, బట్ అతి దగ్గరి పనులను అత్యంత సూక్ష్మంగా చేయగల అద్భుత దృష్టి మాత్రం మనకే, మన మనుషులకే సొంతం. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: అర్మాల్ మాలిక్ పాడిన పాట ది కృష్ణకాంత్ రచన, గౌరవ్ హరి మ్యూజిక్ కంపోజిషన్ లో మిరాయి సినిమా కోసం. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగ్. స్టూడియో క్లాక్ టైం 5:44 క్రాసెస్ 19 సెకండ్స్ అవుతుంది. నార్మల్ హీరోయిన్ క్యారెక్టర్స్ కి మాత్రమే పరిమితం కాకుండా లేడీ ఓరియంటెడ్ యాక్షన్ మూవీస్ తో న్యూ అడ్వెంచర్స్ చేస్తున్నారు. హీరోయిన్ రష్మిక మందన్న మీరు వినే ఉంటారు. ఆమె నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మైసా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఇండియన్ యాక్షన్ మూవీస్ లో ఇంతవరకు ఎవ్వరూ ట్రై చేయని న్యూ చాప్టర్ ఈ సినిమాతో స్టార్ట్ అవుతుందంట. ఇండియన్ మూవీ హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరోయిన్ పై అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేశారంట. ఈ యాక్షన్ సీన్ కోసం రష్మిక స్కూబా డ్రైవింగ్ కిట్ వేసుకుని అండర్ వాటర్ చేసిన రిస్కీ స్టన్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉంటాయని టాలీవుడ్ లో బజ్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఒక వర్కింగ్ స్టిల్ ని మేకర్స్ ఈ మధ్యనే సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అది బాగా వైరల్ అయిపోయింది. అందులో రష్మిక చాలా ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తూ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారిగా ఇంక్రీజ్ చేశారు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై రాని ఒక అద్భుతమైన విజువల్ వండర్ ను ఆడియన్స్ చూడబోతున్నారని మూవీ యూనిట్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ ఇయర్ లోనే ఈ సినిమాను పాండే లెవెల్ లో గ్రాండ్ గా థియేటర్లోకి తీసుకురావడానికి రెడీ చేస్తున్నారంట.
1: అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు.
0: పుష్ప 2 సినిమా కోసం శ్రేయా ఘోషల్ పాడిన, రష్మికా మదన యాక్ట్ చేసిన వండర్ఫుల్ సాంగ్ వింటున్నారు. చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లౌకిక స్ఫూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 2024-25 సంవత్సరానికి అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగును సాధించాయి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన భారీ రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలకు ఖమ్మం జిల్లా గుండెకాయ వంటిదని కొనియాడారు. ఈ వేదిక నుంచి 1,000 కోట్ల రూపాయలకు పైగా రైతు భరోసా నిధులను 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయడంతో పాటు డిజిటల్ ఈ పట్టాదారు పాస్ బుక్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: వందలాది మంది రైతుల సమక్షంలో మొదటి విడత రైతు భరోసా నిధులు శిల్పారామంలో విడుదల చేసిన సరిగ్గా 9 రోజుల సమయంలో ఈనాడు ఇక్కడ సభ పెట్టి చివరి విడతగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా మీ ఖాతాలో వేసిన
0: 2023 జూలైలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే రాష్ట్రంలో రాజకీయ మార్పుకు తొలి అడుగు పడిందని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ సభకు తరలివచ్చిన భారీ జనసందోహాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించాలనే ప్రజల సంకల్పం ఇప్పటికీ బలంగా ఉందని స్పష్టమవుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్ల కేటాయించడంతో పాటు 67,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. రైతు ఆశీర్వాద సభ వేదికగా ఈరోజు 9 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు సైతం 1,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు బట్టి వెల్లడించారు.
1: భరోసా కార్యక్రమం చింతకాని మండలం జగన్నాథపురం లక్షలాది మంది సమక్షంలో చివరి 1,009 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేటట్టుగా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం.
0: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి రైతు శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

కేవలం 2 ఏళ్ల కాలంలోనే 71,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరో 20,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు హైదరాబాద్ నగర లౌకిక స్ఫూర్తికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని మంత్రి ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పగడ్బందీగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వసతులు, బారికేడ్ల ఏర్పాటు, అంతరాయంలోని విద్యుత్ సరఫరా, ముందస్తు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మొబైల్ శౌచాలయాలు, తాగునీటి కేంద్రాల ఏర్పాటుతో పాటు 108 అంబులెన్స్ సేవలతో పాటు 24 గంటలు అందుబాటులో ఉండే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బోనాల పండుగకు సంబంధించిన పోస్టర్లు, బ్రోచర్లను మంత్రి విడుదల చేశారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడము, పెట్టుబడులను ఆకర్షించడము, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడంపై ఈ సమావేశంలో చర్చించారు. నిర్మాణంలో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ, జైరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ వంటి ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. తాను ఇతరులు రాసిచ్చిన స్క్రిప్టుల ఆధారంగా మాట్లాడనని, సొంత అవగాహనతోనే మాట్లాడతానని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తనపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని రాజకీయ నాయకులకు హితవు పలికారు. నీటి వివక్షపై తాను సుదీర్ఘకాలంగా పోరాడుతున్నానని గుర్తు చేసిన ఈటల, ఎలనినో హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు సాగునీరు అందించాల్సిన పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదేనని స్పష్టం చేశారు. చెరువును ఆక్రమించి నిర్మించినప్పటికీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన కాలేజీని హైడ్రా కూల్చివేతల నుంచి ప్రభుత్వం రక్షిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్వేదికగా మంత్రి విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం చెరువుల పూర్తి స్థాయి నీటిమట్టం సరిహద్దులను మార్చడాన్ని సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, విద్యార్థుల వసతి కోసం 15 కోట్ల రూపాయలతో హాస్టల్ భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని, ఈ నిర్మాణ పనులను 7 ఏళ్లలోపు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ఇంజనీరింగ్, లా, ఫార్మసీ కళాశాలను మంజూరు చేసిందని మంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లో సెమీకండక్టర్ సంస్థ కాండౌ ఏకి చెందిన ఇండియా చిప్ డిజైన్ ప్రధాన కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ప్రారంభించారు. ఈ సరికొత్త అత్యాధునిక కేంద్రం అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ డిజైన్, హైస్పీడ్ కనెక్టివిటీ, నెక్స్ట్ జనరేషన్ ఏఐ సిస్టమ్స్కు కీలకమైన ఇంజనీరింగ్ హబ్గా సేవలు అందించనుంది. కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-25 అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగ్ను సాధించినట్లు సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మంచిర్యాల జిల్లాలోని ఆర్కే న్యూటెక్, ఆర్కే 6, ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ గనులు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 50 గనులు మాత్రమే 5-స్టార్ రేటింగ్కు ఎంపిక కాగా, అందులో 5 గనులు సింగరేణివే కావడం విశేషం. ఉత్తమ పనితీరు, కార్మిక సంక్షేమం, భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రమాణాల ఆధారంగా వీటిని ఎంపిక చేశారు. గ్రామాల పారిశుద్ధ్య నిర్వహణలో సర్పంచుల పాత్ర కీలకమని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు అన్నారు. ఈరోజు ముధోల్ మండలం తరోడ గ్రామంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని 7 మండలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షులు పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా గూడూర గ్రామంలో 2,75,00,000 వ్యయంతో 2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల నూతన మార్కెటింగ్ గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఖంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న మై భారత్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో వాలంటీర్లను నియమించనున్నట్లు జిల్లా యువజన క్రీడల నిర్వహణాధికారి రంజిత్ రెడ్డి తెలిపారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై వయస్సు 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలని, ఎంపికైన వారికి 2 సంవత్సరాల కాలానికి నెలకు 5,000 రూపాయల స్టైపెండ్ చెల్లిస్తారని తెలిపారు. ప్రతి గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లౌకిక స్ఫూర్తిని మంత్రి కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 2024-25 సంవత్సరానికి అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగ్ను సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 6:20 క్రాస్ చేసి 30 సెకండ్స్ అవుతుంది. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటారు. ఈ లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్లో ఒకసారి మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకోవాలి. నిజంగా చిరంజీవి ఫ్యాన్స్, ముఖ్యంగా మణిశంకర్ వరప్రసాద్ సినిమా గురించి, ఆ సినిమా నచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ న్యూస్ కంపల్సరీ తెలుసుకోవాలి. ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడింది అనేది రికార్డు, ఇప్పుడైతే ఎన్ని కోట్లు కొట్టింది అనేది రికార్డు. టైమ్ హ్యాజ్ చేంజ్డ్ అంతే. ఈ ఓటీటీ ఎరాలో ఒక సినిమా వారం 10 రోజులు థియేటర్లో నిలబడితేనే పెద్ద విషయంగా మారిపోయింది. కంటెంట్ బాగుంటే 2 వారాలు లేదంటే 3 రోజుల్లోనే నెక్స్ట్ రిలీజ్కి వచ్చేస్తుంది. అలాంటి టైంలో మన చిరంజీవి గారు, అదే మన శంకర వరప్రసాద్ గారు మాత్రం 175 డేస్ జర్నీ పూర్తి చేయడం నిజంగా స్పెషల్. అది కూడా ఇప్పటికీ థియేటర్లో ప్రేక్షకుల చప్పట్లతో కొనసాగడం అంటే ఇది నెంబర్స్ కంటే ఆడియన్స్ లవ్కి పెద్ద ఎగ్జాంపుల్. ఒకప్పుడు 100 డేస్, 175 డేస్ సెలబ్రేషన్స్ అంటే తెలుగు సినిమాకి ఒక బ్రాండ్. ఇప్పుడు అలాంటి సెలబ్రేషన్ మళ్ళీ చూడడం ఫ్యాన్స్కి డబుల్ ఫెస్టివల్ లాంటిది. రికార్డ్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే సినిమాలు అసలు విన్నర్స్. సో కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మణిశంకర వరప్రసాద్ గారు అండ్ మెగా ఫ్యాన్స్ అందరికీ బిగ్ చీర్స్. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ పాడిన పాట వచ్చేస్తుంది. భీమ్ సిసిడియో సంగీతం, భాస్కర్ భట్ల, రవికుమార్ సాహిత్యం. స్టే ట్యూన్డ్.

0: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఒక కొత్త పరిచయం అతి నెమ్మదిగా ప్రేమగా మారే ఆ క్షణాన్ని నిజంగా వనమాలి గారు ఎంత అందంగా పదాల్లో బంధించారు కదా ఈ పాటలు. పరిచయమిల పరిమళముల అనే ఒక్క లైన్ వింటే మనసులో ఒక చల్లని గాలి ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఈ పాటకు సంగీతం అందించింది హేషం అబ్దుల్ వహాబ్, అలాగే కేఎస్ చిత్ర గానం. ఇంకా లేటెస్ట్ ట్రైటమ్ హిట్స్ వింటూనే ఉందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కొత్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా కోసం దేవ్ పవార్ రాసిన పాట, భీమ్ సిశ్రులియో సంగీతం, యూకే స్వాతి రెడ్డి గానం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మ్.

0: న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టైల్ కి చిరునామా, పోరాటానికి మరో పేరు ఎవరు? సూపర్ స్టార్ రజనీకాంత్. స్టైల్, స్వాగ్, సింప్లిసిటీ, ఈ సూపర్ స్టార్ గా మారడానికి ఆయన నడిచిన దారి మాత్రం పూలబాట అయితే కాదు, ముళ్ళబాట. ఈ టాపిక్ మధ్యలో ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్యనే సీనియర్ యాక్టర్ భానుచంద్ర గారు ఉన్నారు కదా, ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రజనీ ఎంత కష్టపడ్డారు, ఆ విజయానికి ఎంత పోరాటం ఉంది ఆయన చేసిందని. చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదివే రోజుల్లో రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేక స్నేహితులకు ఇంటి పనులు చేసి సాయం పొందేవాళ్ళంట. ఒక్క ఫోన్ కాల్ చేయాలంటే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండేది కాదంట. అంతేకాదు, చెప్తే నవ్వొస్తుంది కానీ ఇతరులు పారేసిన సిగరెట్ పీకల్ని కూడా ఏరుకుని కాల్చేంత దారుణమైన పేదరికాన్ని ఆయన అనుభవించారని భానుచంద్ర గుర్తు చేస్తారు. అదే కష్టాలు ఆయన ఒక లిజెండ్గా మార్చాయని చాలా పవర్ఫుల్గా చెప్పారు. బస్ కండక్టర్గా మొదలైన ప్రయాణం ప్రపంచం మొత్తం సూపర్ స్టార్ అని చప్పట్లు కొట్టే స్థాయికి చేరింది. అందుకే రజనీకాంత్ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. అదేంటంటే, పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించలేవు, మన పట్టుదలే దాన్ని నిర్ణయిస్తుంది అని. ఇప్పుడు రజనీకాంత్ యాక్ట్ చేసిన కూలీ సినిమా కోసం అండ్రూ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాట వినండి. సుభాషిణి, అండ్రూ రవిచందర్ గానం, కృష్ణకాంత్ రచన. స్టే ట్యూన్డ్.

0: ప్రొటెక్షన్ ప్లాన్ కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఏ చోటైనా
2: శ్రోతుల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ టైం 6:40. ఇప్పుడు లంహే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: 7239। हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट feedbackamc1@gmail.com।
1: మీరింతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శ్రీమణి రెస్ట్లో సిద్ శ్రీరామ్ పాడిన పాట ఊరు పేరు భైరవకోన సినిమా కోసం శేఖర్ చంద్ర సంగీతం. లేటెస్ట్ డ్రైవ్ టైం హిట్స్ వింటున్నారు విత్ యువర్ ఆర్జన్ స్టూడియో ట్రాక్టర్ టైం 6:53 క్రాసెస్ 10 సెకండ్స్ అవుతుంది.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. టైం 6:57 క్రాసేసి 30 సెకండ్స్ అవుతుంది. మ్యాడ్ స్క్వేర్ సినిమా కోసం రోహిణి శరత్ పాడిన పాట, పూర్ణాచార్య రచన, భీమ్ సిస్టర్ సంగీతం. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ యువర్ అర్జునాగ్. మీరు ట్యూన్ చేశారు వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఛాంపియన్. సినిమా కోసం రామ్ మిరియాల పాడిన పాట వచ్చేస్తుంది. కాసర్ల శ్యామ్ రచన, మిక్కిజేమియర్ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:05 మరి కొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్ లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో సమగ్ర గ్రామీణాభివృద్దికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్టు మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల ఘన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ వైవిధ్యాన్ని ఈ సందర్భంగా ఆయన వీక్షించారు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి విషయం తెలియజేస్తూ ఈ ప్రదర్శనల్లో పంజాబ్ తమిళనాడు సంస్కృతితో పాటు కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల సమ్మేళనం వందే మాతరం అద్భుత ప్రదర్శన చోటు చేసుకున్నాయని తెలియజేశారు. తరాలు ఖండాలు దాటిన భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటున్నందుకు మోదీ ప్రవాస భారతీయులను అభినందించారు. నార్త్ వోకల్ ఆన్సాంబుల్ చేసిన ప్రదర్శన వీక్షించడం పట్ల కూడా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను ఒకటిగా చేర్చే అద్భుతమైన శక్తి సంగీతానికి ఉందని, ఈనాటి ప్రదర్శన భారత న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహబంధం ఆప్యాయత లోతును ఎంతో అందంగా ప్రతిబింబించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కాట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అక్కడ శాంతి స్థిరత్వ నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఇద్దరు నాయకులు సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని, పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఒమాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న పురాతన సముద్రయాన సంబంధాలు ఇరు దేశాల ప్రజలను అనుసంధానించాయని, ప్రస్తుతం ఇవి ఇరు దేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తున్నాయని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమ ప్రారంభ

బస్ సమాపేశాన్ని ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తారు. భారత తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ గార్డ్ ఈరోజు న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఒక సదస్సు నిర్వహించింది. భవిష్యత్తులో కోస్ట్ గార్డ్ ఉపయోగించే ప్లాట్ఫామ్లపై చర్చించేందుకు ప్రముఖ భారతీయ షిప్ యార్డులు డిజైన్ హౌజ్లను ఈ సదస్సు ఒక వేదికపైకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో బహుళ విధులు నిర్వర్తించే కోస్ట్ గార్డ్ నౌకల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతికతలను అవలంబించడం,

అధునాతనమైన దృఢమైన నౌకా నిర్మాణ ప్లాట్ఫామ్లు రూపొందించేందుకు కోస్ట్ గార్డ్ కట్టుబడి ఉందని సదస్సులో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాణిజ్య శాఖ అధికారులతో కలిసి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్పాదకత సేవల పరిధిని మెరుగుపరచడం కోసం వివిధ శాఖల మధ్య సహకారాన్ని పెంచడం, సంస్థాగత సామర్థ్యాలు బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమీక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రాబోయే సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశానికి నడ్డా అధ్యక్షత వహించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని, దీని కింద దాదాపు 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లు సృష్టించారని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానించారని ఈ సమావేశంలో గుర్తించారు. అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య రిజిస్ట్రీల్లో 533,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, దాదాపు 10 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఒక బలమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల వ్యవస్థ ఏర్పాటైందని, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నడ్డా చెప్పారు. ఆకాంక్ష బ్లాకుల్లో సమగ్ర గ్రామీణాభివృద్దిని పెంపొందించడం కోసం నీతి ఆయోగ్ టాటా మోటార్స్ ఫౌండేషన్తో ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపరచడం, వ్యవసాయం జీవనోపాధిని పెంపొందించడం, ఆరోగ్యం, పోషకాహారాన్ని, విద్యా గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరేషన్ బ్లాకుల్లో విద్యాపరమైన ఫలితాలు బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్తో కూడా ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ప్రాథమిక అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించి డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం, పిల్లల కోసం అనుకూలమైన విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మొదలైన వాటికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. స్థానిక కోర్టు గత నెల 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల 13వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వెనిజులా నుండి భారత బృందం ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి చేరుకోవడంతో ఆపరేషన్ అమిస్టాడ్ విజయవంతంగా ముగిసింది. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో ఈ మానవీయ సహాయం విపత్తు సహాయక చర్యల మిషన్ను ప్రారంభించారు. భారత్ అందించిన సమయానుకూల సహాయం, మద్దతు, సంఘీభావానికను వెనిజులా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. భారత్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లు టెస్టుల్లో తలపడడం ఇది 16వ సారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. గడపటి వార్తలందేసరికి ముందు బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 3

0: వికెట్ల నష్టానికి తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు చేసింది. వింబుల్డన్ టెన్నిస్ లో బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ పెరీ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరెవ్ మధ్య మొదటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం కొనసాగుతోంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారుడు కితన్సారి ఛాంపియన్ అయిన ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్, 7 సార్లు వింబుల్డన్ ఛాంపియన్ గా నిలిచిన సెర్బియా ఆటగాడు నొవాక్ జోకోవిచ్ తో ఇంకొద్ది సేపట్లో ప్రారంభమయ్యే రెండో సెమీఫైనల్లో తలపడతారు. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో అభివృద్దికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈ రోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం, యువతలో పక్షవాతం, కారణాలు, నివారణ చర్యలు, చికిత్సా పద్ధతులు. డాక్టర్ పి రంగనాథం గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన యువతలో పక్షవాతం, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథన్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి
0: డాక్టర్ గారు. ఈ పక్షవాతం అనేది ఒకప్పుడు పెద్దవాళ్ళల్లో కొన్ని సందర్భాలలో ఏదైనా మానసిక స్ట్రగుల్కి లోనైన వాళ్ళని గమనించేవాళ్ళము, లేదా యాక్సిడెంట్ అయిన వాళ్ళల్లో కూడా కొంచెం చూసేవాళ్ళము. కానీ ప్రస్తుతం ఉండే యువత, అంటే రేపటి భవిత, ఇలాంటి చిన్న వయసులో పెద్దవాళ్ళు అనేవారు రాళ్ళు తింటే కరిగించుకోవాలరా, అలాంటి వయసులో
1: వాస్తవం
0: పక్షవాతానికి లోనయ్యే సందర్భాలు చూస్తున్నాము. ఈ యువతలో ఈ పక్షవాతం రావడానికి కారణం ఏంటంటే డాక్టర్ గారు?
1: పక్షవాతం అన్నది 45 సంవత్సరాల లోపల వాళ్ళలో 5.2 మిలియన్లు భారతీయులు దాంతో ఇబ్బంది పడుతున్నారు. అంటే చాలా ఎక్కువ శాతం,
0: చాలా ఎక్కువ శాతం. అది నిత్య జీవితాన్ని టోటల్గా క్రిపిల్ చేసేస్తుంది,
1: మార్చేస్తుంది. భారత ప్రధాని ఈ మధ్యన ఒక మాట సెలవిచ్చారు, 2047 కల్లా, అంటే ఇంకొక 24-23 సంవత్సరాల్లో భారతదేశం తాలూకు ఆర్థిక ప్రమాణం, ఆర్థిక ప్రగతి 30 ట్రిలియన్లు రీచ్ అవ్వాలి అని. అంటే దీనికి దోహదకారు ఎవరు? ఈ యువతే. ఇప్పుడు ఈ స్ట్రోక్ అన్నది యువతలో వచ్చినట్టయితే ఫిజికల్ డిపెండెన్సీ ఎక్కువైపోతుంది, అంటే ఇంకొకరి మీద ఆధారపడతారు. అదే మెంటల్గా బిహేవియర్ అనేది, కాగ్నేటివ్ స్కిల్స్ తగ్గిపోతాయి, ఆలోచన శక్తి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, ఫిట్స్ వస్తాయి, డిప్రెషన్, యాంగ్జైటీ. అంటే వీళ్ళు ఇంకొకరి మీద ఆధారపడి ఉండేసరికి కుటుంబానికి, సమాజానికి, వాళ్ళకి వాళ్ళు ఉపయోగకరంగా లేను, ఇంకా జీవితాంతం ఇంతే అనే ఒక నైరాశ్యానికి వాళ్ళు లోనవుతారు. అందువల్ల ఈ ఫిట్స్ ఆన్, ఇది ఏదైతే మనం యువతలో వచ్చినటువంటి ఈ స్ట్రోక్ గురించి దృష్టి పెట్టాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ సమయం వచ్చింది అని నేను అనుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇంకొక మాట ఏమిటంటే, నిజానికి స్ట్రోక్ అన్నది ఏదో క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు. నేను క్యాన్సర్తో ఎందుకు పోల్చానంటే, క్యాన్సర్ వచ్చిందంటే ఎవరు తప్పు లేకుండా చాలాసార్లు వచ్చింది, ఏ అలవాట్లు కూడా లేకుండా వస్తుంది. స్ట్రోకు ఇప్పుడు ఈ కాలంలో దానిని ఏంటంటే లైఫ్ స్టైల్ డిజీజ్, అంటే జీవన శైలితో కూడిన వ్యాధిగా పరిగణిస్తున్నారు. అంటే ఏమిటి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో చేసేటువంటి పనులు, వ్యాయామం, ఆహారం, నిద్ర, ఎంత స్ట్రెస్కి లోనవుతున్నారు, వీటిల మీద ఆధారపడి వచ్చేటువంటి ఒక జబ్బటిది. కాబట్టి ఆర్థిక ప్రగతికి, పురోగతికి ముఖ్యమైనటువంటి యువత ఇలా లోన్ అవడం చాలా విచారకరం.
0: వీరు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు ప్రస్తుతం ఉండే సమాజంలో జీవన శైలిలో వచ్చిన మార్పులు ఈ పక్షవాతం వరకు కూడా తీసుకెళ్తుంది యువతని. అయితే జీవన శైలిలో ఏ మార్పులను మనం అవాయిడ్ చేయాలంటారు ప్రస్తుతం మనం గమనిస్తున్నాం?

0: ఇప్పుడు జబ్బులది ఏదైతే జబ్బుల విధానం కూడా మారిపోయిందండి. ఇప్పుడు ఆర్థిక ప్రగతికి జరుగుతున్న కూడా లైఫ్ స్టైల్ డిజీజ్ ఎక్కువైపోయినాయి. లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే ఏమిటి? ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్. మీరు నమ్మరు, బ్లడ్ ప్రెషర్ అంటే భారతదేశ జనాభాలో ముఖ్యంగా యువతలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాలూకు గణాంకాల ప్రకారం ప్రతి ముగ్గురులో ఒకరికి బ్లడ్ ప్రెషర్ ఉందట. ఇది ఎవరు గ్రహించటం లేదు. భారత ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ అనుబంధ సంస్థలు కానీ ఏమిటంటే ప్రతి సంవత్సరం ఒకసారి ఈ హెల్త్ చెకప్ చేయించుకోవాలని. అందరూ గమనించండి, ఎంతమంది వెళ్ళి మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నారు? అక్కడే కానీ ముందే కానీ బీపీ ఉందని గమనించినట్టయితే దానికి మందులు వేసుకోవాల్సిన సరిపోయింది కదా. అన్నిటికంటే ముఖ్యమైన కారణం హైపర్ టెన్షన్,
1: బీపీ,
0: రక్తపోటు ఎక్కువగా ఉండడం, అధికంగా ఉండడం. సరే, వచ్చింది డాక్టర్ గారు చెప్పారు, మందులు అసలు వేసుకోవడం నాకేమవుతుందిలే అనే నిర్లిప్తత. అదే కాకుండా నాకు లక్షణాలు లేవులే అనేటువంటి, ఏదైతే నాకేం హెడేక్ లేదు, ఇది లేదు, అది లేదు, నాకేం కాదనేటువంటి ఇబ్బంది రావడం వల్ల సడన్గా ఈ స్ట్రోక్ రావడానికి. అందుకని నేను అనుకోవడం ఏమిటంటే ఒక సమయం ఆశలు వచ్చిందేమో, ఏదైతే ఇప్పుడు ఏదైనా రేషన్ రావాలి లేకపోతే గ్యాస్ సిలిండర్ రావాలి ఇలాంటివి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు చూపించాలి కదా. అలాగే నెక్స్ట్ ప్రమోషన్కి వచ్చేటప్పుడు లేకపోతే ఇంక్రిమెంట్ ఇచ్చేటప్పుడు మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నారా లేదనేటువంటి ప్రమాణ పత్రం కూడా పొందుపరచాల్సినటువంటి సమయం ఏది ప్రైవేట్ సంస్థలు కానీ భారతదేశం తాలూకా చేయాల్సిన అవసరం. ఎందుకంటే వ్యక్తి తనంతా తాను చేయనప్పుడు దానిని ఇంపోజ్ చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే ఆరోగ్య భద్రతా దృష్ట్యా, దేశ భద్రతా దృష్ట్యా
1: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అవును, మీరు అన్నట్టుగా ఒకవేళ ఆ గణాంకాలు నిజమైనట్లయితే, ప్రతి ముగ్గురులో ఒకరు ఉండే పరిస్థితి అయితే, ఖచ్చితంగా అది ముదిరి మనకు ఇబ్బంది కలిగించకముందే ఒక స్క్రీనింగ్ చేయించుకుంటే, బీపీ అంటూ ఉన్నది అని తెలిస్తే, దాన్ని తగ్గట్టు వైద్యుడి పర్యవేక్షణలో మందులు వాడితే ఈ స్ట్రోక్ వరకు వచ్చే పరిస్థితి ఉండదు కదా.
0: లేదు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అని ఢిల్లీలో ఉంది, చాలా గొప్ప సంస్థ, భారతదేశంలో అగ్రగామి. ఆ సంస్థ నుంచి ఒక స్టడీ వచ్చింది ఈ మధ్యన. అందులో ప్రతి 100 మంది స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో 2 20 సంవత్సరాల లోపల వాళ్ళట. ఎంత ఇబ్బందికరం అండి. వాళ్ళు మామూలుగా 700 మందికి స్టడీ అనలైజ్ చేస్తే 77 అంటే దగ్గర 30% మందికి స్ట్రోక్ వచ్చింది. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిజాంస్లో ఈ స్ట్రోక్తో అడ్మిట్ అయిన వాళ్ళని చూసుకున్నట్టయితే దగ్గర 13% మందికి ఇక్కడ స్ట్రోక్ వచ్చింది
1: యువతలోనే. డాక్టర్ గారు, ఈ ముఖ్య కారణము అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ అన్నారు.
0: అవును,
1: ఈ బ్లడ్ ప్రెషర్ పెరగడానికి ఏ కారణాలు దోహదపడుతున్నాయంటారు?
0: దానికి ఉన్నాయి కారణాలు. ఒకటి ఏమిటంటే డయాబెటీస్, అంటే మధుమేహం. మధుమేహం వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది,
1: దాదాపుగా ప్రతి ఇంట్లో
0: ఒకరు. ఇవన్నీ ఒకదానికి ఒక కలయిక ఉందండి, ఒకదానికి ఒక అనుసంధానం ఉంది. మూడవది ఏమిటి? ఊబకాయం చాలా ఎక్కువ అయిపోయింది. యువత 25 సంవత్సరాల లోపల వాళ్ళలో, పర్టికులర్గా స్త్రీలలో ఊబకాయం లేని వాళ్ళ సంఖ్య లెక్క పెట్టచ్చు. ఇది ఎవరైనా కించపరచడానికి ప్రయత్నం కాదు, ఇవి నిజమిది. ఎక్సర్సైజ్, వ్యాయామం, కనీసం రోజుకు 45 నిమిషాలు వ్యాయామం చేయాలి అని. ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? ఎందుకు అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆఫీసు. పర్టికులర్గా ఈ ఎవరిని ఒక వృత్తి మీద మనం చెప్పడం కాకపోయినా, ఈ సాఫ్ట్వేర్ అన్నది ఒక గొప్ప విప్లవం వచ్చింది భారతదేశంలో. ఆర్థికంగా చాలా ప్రగతి చెందింది. దానిలో వచ్చిన ఇబ్బందులు కూడా ఏమిటి? గంటలు కూడా కూర్చోవడం, కదలిక లేకుండా ఉండడం. అందరూ భారతీయులందరూ నిద్రపోయే సమయంలో ఒక వ్యక్తి మెలకువగా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళ క్లయింట్ అమెరికా దేశస్తుడు లేకపోతే ఇంగ్లాండ్ దేశస్తుడు. అంటే భగవంతుడు తయారు చేసినటువంటి సర్కాడియన్ రిథమ్, సైకిల్ అని ఉంటుంది. అంటే అబ్బాయి, నువ్వు ఈ సమయంలో నిద్రపోవాలి, ఈ సమయంలో యాక్టివ్గా ఉండాలి, ఈ సమయంలో పనిచేయాలి అని దానికి విరుద్ధంగా మీరు టోటల్గా యాంటీగా వెళ్తూ ఉంటే శరీరంలో తయారైనటువంటి హార్మోన్లు,
1: కెమిస్ట్రీ
0: అంతా మారిపోతుంది, అస్తవ్యస్తం అయిపోతుంటుంది. చాలా ముఖ్యమైన ఈ మధ్యన వచ్చిన స్టడీ అండి. ఆ స్టడీ ప్రకారం స్ట్రోక్ అన్నది ఎవరైతే 9 తర్వాత 10 తర్వాత డిన్నర్ చేస్తే వాళ్ళలో స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా హెచ్చుగా ఉంది, 20%. ఇప్పుడు చాలా 5-స్టార్ హోటల్లో మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ డిన్నర్లు ఇవన్నీ వచ్చింది. ఇంకా సంస్కృతికి స్వస్తి చెప్పాలి. కానీ ఇప్పుడు స్టడీ చెప్తున్నది ఏమిటంటే లంచ్ గురించి వాళ్ళు ఎక్కువ సమయం చెప్పలేదండి. బ్రేక్ఫాస్ట్ మీరు 8:00 తర్వాత కానీ చేసినా ఎంత లేటు చేస్తుంటే ఈ స్ట్రోక్ వచ్చేటువంటి శాతం, పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటుందట. కాబట్టి పాతకాలం నుంచి ఉండేటువంటి తొందరగా భోజనం చేయడం, ఇప్పుడు జైన్ మునులు వాళ్ళు ఎందుకంటే సంవత్సరాలు కూడా జీవిస్తున్నారు, ఏ ఆరోగ్యం ఇబ్బంది లేకుండానని, అంటే సూర్యాస్తమయం లోపల భోజనం చేసేయడం. అయితే పనిచేస్తూ ఉద్యోగస్తులకి ఎక్కడో దూ ఆఫీసు హైదరాబాదు పొలిమేరల్లో నుంచి ఇంటికి వచ్చేసరికి 20-25 కిలోమీటర్ల ప్రయాణం అంత సింపుల్గా అవుతుందా లేదా అని ఒక ఆలోచన అయితే ఉంది. కానీ ఉన్నంతలో ఎంతవరకైనా రాగానే తొందరగా మళ్ళీ కొంచెంసేపు టీవీ చూసి పిచ్చాపాటి మాట్లాడుకొని భోజనం మొదలైసరికి 12 గంటలు అవుతుందండి.
1: తినడం కూడా ప్రశాంతంగా తినడం మానేసి

0: వేశారు. దాని
1: ఉపకార్యాలు.
0: వల్ల ఉపకాయం వచ్చేస్తుంది.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో మనం అప్పుడప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కానీ వాటిలలో రిసెషన్ అని వింటుంటాం. అంతవరకు సమృద్ధిగా సంపాదన ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఇలాంటి రిసెషన్ కానీ లేదంటే ఆ కంపెనీని తీసేయడం కానీ ఇలాంటి జరిగినప్పుడు కూడా కొన్ని లోన్స్ తీసుంటారు, కొన్ని ఈఎంఐలు కట్టాల్సి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో కూడా విపరీతమైన స్ట్రెస్కి లోనయ్యే అవకాశం ఉంటుంది.
0: అన్నిటికంటే స్ట్రెస్ ఎక్కువ అండి. ఇక్కడ ఒక మాట స్ట్రెస్ గురించి చెప్తాను. మా చిన్నప్పుడు ఏంటంటే అమెరికాలో ఇవన్నీ ఉండడం వల్ల స్ట్రెస్ చాలా ఎక్కువ అని. అంటే 50% జనాభా అమెరికాలో ఏదో ఒక సమయంలో స్ట్రెస్కి ఒత్తిడికి లోనైన వాళ్ళు. ఆ దేశంలో మన దేశంలో లక్కీగా ఇబ్బంది రాలాంటిది లేదు. అయితే మనం అప్పటికి ఇంకా మన పేద దేశంగా పరిగణించారు. అభివృద్ధి చెందుతున్న ఒక దేశం కూడా కాదు, పేద దేశం అది. ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు ఆర్థిక ప్రగతి చెందుతున్న కూడా పేద దేశం నుంచి తొందరగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా దగ్గరలో డెవలప్డ్ నేషన్గా రాబోతుంది. మనకి ఏదైతే ఉందో గణాంకం పట్టి ఎంత వస్తూ ఉంటే ఇబ్బందులన్నీ సహజం అండి. ఈ బ్లడ్ ప్రెషర్ ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కువ సడన్గా అయ్యి సడన్గా స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఈ స్ట్రెస్ మూలకంగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని అడగ డాక్టర్
0: ఉన్నది.
1: దీన్ని యువత ఏ రకంగా ఎదుర్కోవాలంటారు స్ట్రెస్ని? అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్స్ కానీ ప్రజల్లో కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో కానీ కొన్ని ఇతరత్ర వేరే ఉద్యోగాలలో కూడా టార్గెట్స్ అని గోల్స్ అని పెట్టేస్తున్నారు. అది ఇంప్రాక్టికల్గా ఉన్నప్పుడు, వీళ్ళు రీచ్ కాలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఒక రకమైన ఆందోళన, స్ట్రెస్, ఒక రకమైన యాంగ్జైటీకి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత తనను తాను ఎలా స్ట్రీమ్లైన్ చేసుకొని ఎదుర్కోవాలంటారు?
0: ఏ ప్రైవేట్ సంస్థలో కూడా ఒక మీకు ఒక శాలరీ ఒక వ్యక్తికి ఇచ్చినట్టయితే వాళ్ళు టార్గెట్లు ఇస్తారు. ఆ టార్గెట్లు రీచ్ అవ్వాలి. టార్గెట్లు రీచ్ అవ్వాలంటే దానితో ఉన్న స్ట్రెస్ కూడా ఉంటుంది. అయితే దానిని ఎలాగ మనం సమన్వయం గమర్చుకోవాలని ఒక మాటలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఉద్యోగం చేస్తూ ఉన్నారు, గంటల కొలది కూర్చున్నారు, ఒత్తిడి తగ్గాలి, శరీరాన్ని కొంత వ్యాయామం కుదర్చాలి, చురుగ్గా అవ్వాలంటే ఇప్పుడు వచ్చిన ఫార్ములా ఏంటి తెలుసా? 30/2 అంటే 30 నిమిషాలు కానీ మీరు కూర్చుంటే 2 నిమిషాలు కొంచెం వాకింగ్ చేయాలంటే ఏదో దగ్గర దగ్గర మిత్రుల దగ్గరికి వెళ్ళి ఊరికే మాట్లాడడం, ఆ చుట్టూ ఒక బిల్డింగ్ నుంచి ఒకసారి ఒక చిన్న రౌండ్ కొట్టి రావడం. ఇప్పుడు మీటింగ్, ఇప్పుడు జూమ్ మీటింగ్లే ఉన్నాయి. జూమ్ మీటింగ్ మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు పాతకాలంలో ఫోన్ మాట్లాడుతూ ఉండి అటు ఇటు తిరుగుతుంటే ఏమిటి వీడికి ఏమైనా పిచ్చపెట్టిందో ఏంటో తిరుగుతూ ఉంటాడని ఒక విధంగా అది బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు దానివల్ల శరీరానికి వ్యాయామం జరుగుతూ ఉంటుంది, దానివల్ల స్ట్రెస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. టార్గెట్లు ఉంటాయండి, టార్గెట్లు పోవు. ఇంకా ఆర్థిక ప్రగతి పెరుగుతున్న కొలది టార్గెట్లు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. ఈ దానితోనే ఉండాలి. ఒక 5 నిమిషాలు వ్యాయామం, మీరు చేసే పని ఇప్పుడు ఏదో సడన్గా మీ రూమ్ని మీరు క్లీన్ చేస్తున్నారు అనుకోండి, ఒకప్పుడు అన్ని ఒకసారి తీసుకెళ్ళి వెళ్ళిపోయేవారు. దాన్ని డివైడ్ చేయండి. ఎంతవరకు హాస్యాస్పదంగా ఉంటుంది కానీ చిన్న విషయం, మీ ఆఫీస్ రూమ్లో ఉండే డస్ట్బిన్ కొంచెం దూరం పెట్టండి, అంటే లేచితే కొంచెం దూరం వెళ్ళి పనిచేస్తారుగా. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మీరు చేస్తూ ఉన్నట్టయితే ఉపకాయం వచ్చేసి బీపీ షుగరు ఇవన్నీ పెరిగిపోయిన కన్నా స్టాండింగ్ కొంచెం నిలబడి పనిచేయండి.
1: మానసిక ప్రశాంతత కోసం ఏం చేయాలంటారు డాక్టర్ గారు?
0: అన్నిటికంటే ముఖ్యమైనది, నేను ఏదో ఇబ్బంది వెళ్ళిపోతే ఈ ఉద్యోగం పోతే నాకు ఇంకా లేదు, దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్ అని అనుకోకూడదు. అంటే దానిలో ఇంకొక మాట ఉంది, ఏదైతే ఒక టనల్ వస్తుంది చీకటిలాగా వెళ్తూ ఉంటాం, 1 కిలోమీటర్లో 1/2 కిలోమీటర్ ఉంటుంది, తర్వాత వెలుగొస్తుందా? అంటే ఇది ఎండ్ ఆఫ్ ది టనల్ వెళుతురు ఉంది అనేటువంటి పాత నానుడి మరీ మరీ మనం మనసులో మననం చేసుకోవాలి. ఏముంది, ఈ కంపెనీ రాకపోతే ఇంకో కంపెనీకి వస్తుంది, జీవితం అక్కడ తాగిపోదు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాను, నా కుటుంబాన్ని నేను సంరక్షించుకోగలన్నటువంటి ఒక ఆలోచన, భోజనంలో భద్రత, ఉన్న దాంట్లో ఎంత తొందరగా అయినట్టు అండదాన్ని ఇంటి దగ్గర చేరుకోవడం. ఈ డిజిటల్ వాళ్ళు అక్కడ ఎలాగా మీరు చేస్తున్నది స్క్రీన్ టైమే, ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఇంకా మీరు ఈ టీవీలు చూడకుండా ఉండడం. యోగా, మెడిటేషన్ అంటే ఆ టైంలో మీరు మీకోసం మీ తాలూకా మెదడుని కంట్రోల్ చేసుకున్నటువంటి అదుపులో పెట్టుకున్నటువంటి గట్టి ప్రయత్నం, ఇవి చాలా ఉపయోగకరమైనటువంటి సాధనాలు.
1: మన భారతీయ సంస్కృతిలో ప్రస్తుతం ఉండే ఆధునిక మోడర్నిటీ అని ఆ కొత్త కొత్త పోకడలో వాటిని దూరం చేసుకుంటున్నాం. అలా కాకుండా తిరిగి నిత్య జీవితంలో యోగా, ప్రాణాయామ, ధ్యానాన్ని ఒక భాగంగా చేసుకున్నట్లయితే మనం చేయాల్సిన కార్యక్రమాల పట్ల తిరిగి మనము శక్తివంతంగా పనిచేసే అవకాశం,
0: పునరుజ్జీవితం అవుతుంది. అదే ఇప్పుడు ఏంటంటే సమయం కేటాయించాలి. దానికి ఇంగ్లీష్లో ఏమిటంటే కేటగరైజ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ. అది సమయం లేకుండా అయిపోయింది. ఒకటి లేవడమే తెల్లవారు, ఎప్పుడో లేటుగా లేస్తారు. 9 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చారు, నేను 10 గంటలు పడుకుంటాను, ఇంకా టీవీ లేదు అంటే 4 గంటలకు 5 గంటలు లేస్తాను, పోను 6 గంటలు లేవండి. తర్వాత ఒక అరగంట సేపు నేను తప్పకుండా దీనికి కేటాయించాను, ఆ తర్వాత న్యూస్ పేపర్ చదువుతా. ఇప్పుడు మీరు కూల్ డ్రింక్సే చెప్పారు తీసుకోండి, టీ, కాఫీ, అలాగే సాఫ్ట్ డ్రింక్స్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అందులో కూడా కెఫీన్ అనేటువంటి ఒక ఉంటుంది. ఇక్కడ ఆ కెమికల్ వల్ల ఏమవుతుంది, నిద్ర తక్కువైపోతూ ఉంటుంది. అదే కాకుండా ఆల్కహాల్, మద్యం వాడడం అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. అది ఒకప్పుడు సోషలైజింగ్గా ఉండేటువంటిది ఇప్పుడు రెగ్యులర్ క్రమబద్ధం అయిపోయింది. ఒక త్రాగడం

0: పాతకాలంలో అబ్బోవాళ్ళు పొగ తాగుతున్నాడు అంటే అది ఒక పెద్ద దేనిలాగా, వ్యక్తిని దూరంగా చూడడం అన్న రోజుల నుంచి పొగ త్రాగడం అన్నది ఒక హాబీలాగా అయిపోయింది. దానివల్ల రక్తనాళాలు నెమ్మది నెమ్మది కుంచుకుపోయి రక్తం ప్రసరణ దాంట్లో నుంచి స్లో అయిపోయి బాగా ఫోర్స్ఫుల్గా వెళ్లాల్సి రావడం వల్ల వచ్చేదే రక్తపోటు.
1: అది కూడా ఒక కారణం అంటారు.
0: అవునండి.
1: సో ఇటు హార్మోనల్ డిఫరెన్సెస్ వల్ల వాడే మందులు కానీ జీవన శైలిలో వచ్చే వ్యసనాల వల్ల కానీ కూడా ఈ స్ట్రోక్స్ సంభవించే అవకాశం ఉంది. కాబట్టి రేపటి భవిత అయిన యువత ఖచ్చితంగా జీవన శైలిలో సరైన మార్పులు తీసుకొచ్చి ఆరోగ్యకరమైన ఆహారము, ఆరోగ్యకరమైన అలవాట్లను ఏర్పరచుకున్నట్లయితే ఈ స్ట్రోక్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉందంట. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.

0: మీరు ఇంతవరకు యువతలో పక్షవాతం కారణాలు, నివారణ చర్యలు, చికిత్సా పద్ధతులు డాక్టర్ పి రంగనాథన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

మాస్ జాతర సినిమా కోసం భీమ్ సిసిరేలియో రోహిణి శోరత్ పాడిన పాట భాస్కర్ యాదవ్ దాసరి, సాహిత్యం భీమ్ సిసిరేలియో, సంగీతం పాటతో ప్రయాణం వింటున్నారు. స్టూడెంట్ టైం 7:36 రాసేసి 27 సెకండ్స్ అవుతుంది. స్టే ట్యూన్.

0: ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో మనో ఎస్ జానకి పాడిన పాట శివ సినిమా కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పాటతో ప్రయాణం వింటున్నారు. నేను మీ అర్జనాగ్. నాటకాల జగతిలో అనే పాట వచ్చేస్తుంది, మండిముగుడు పెంకి పెళ్ళం. ఈ సినిమా కోసం ఎంఎం శ్రీలేఖ ఫస్ట్ సింగర్గా ఇంట్రొడ్యూస్ అయిన పాట ఇది. ఎంఎం కీరవాణితో కలిసి పాడిన పాట వీటిని సుందరామూర్తి. సాహిత్యం ఎంఎం కీరవాణి, సంగీతం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం ఎగ్జాక్ట్ గా 8:00 అవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తరాలు ఖండాలు దాటిన భారత సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు, అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులను అభినందించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. 2028 డిసెంబర్లో ఎన్నికలు జరగవని, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2029 జూన్లో ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అప్పటికీ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కి, పార్లమెంటు స్థానాలు 15 నుంచి 25కు పెరుగుతాయన్నారు. 182 స్థానాల్లో కనీసం 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3 సమావేశానికి అధ్యక్షత వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారణ జరపనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కావడం ఇదే గమనార్హం. కడపటి వార్తలందేసరికి ముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల మొదటి ఇన్నింగ్ స్కోర్ నమోదు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 7:05 రేపు ఉదయం జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీట్ ద స్టార్ ప్రముఖ సాహితీవేత్త మిద్దెతోట ఆవిష్కర్త తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన అతిథి ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత, పట్టణంలో సైతం వ్యవసాయం చేసుకోగలిగే విధి విధానాలు నేర్పిన మిద్దెతోట ఆవిష్కర్త, అలాగే తన జీవన యాత్రలో జరిగిన ఎన్నో జ్ఞాపకాలని తర్వాత తరానికి మార్గదర్శకంగా మలిచిన ఒక ప్రముఖ వ్యక్తి తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారు, వారితో ముచ్చటించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి తుమ్మేటి రఘోత్తమ రెడ్డి.
2: నమస్తే అండి. నమస్తే.
1: మీరు

0: ఒక రచయితగా మారడానికి ఏ సందర్భం మీకు ప్రేరణాత్మకంగా ఉండింది?
1: అంటే చిన్నప్పుడు థర్డ్ క్లాస్లోనే ఏమో వేమన పద్యాలు ఎందుకో మనసుకు పట్టినాయి. అంటే సంఘ జీవితం మీద విమర్శ లాంటిది ఏదో ఉంటది ఆ పద్యాల్లో.
0: సత్యాన్ని అతి సులువైన పద్ధతిలో చెప్పిన ప్రయత్నం కూడా ఉంటుంది,
1: అది అర్థమయ్యే పద్ధతిలో ఉంటాయి మనకి. కానీ నాకు అందులో ఉండే ఫిలాసఫీ ఏదో మనసుకు పట్టింది. అంటే అప్పటికి 3 ఏళ్ళు అంటే 5, 3, 7, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8, 8 వయసుంటది కదా. అప్పటికి నేను పుట్టి పెరిగిన గ్రామీణ జీవితము, ఆ జీవితంలోని మంచి చెడ్డలు కనపడుతూ ఉన్నాయి. అలాంటి జీవితం గురించి ఆయన ఏదో రాశాడు, ఏదో అంటున్నాడు, ఏదో చెప్తున్నాడు, ఇది తప్పు అంటున్నాడు, అది ఉప్పు అంటున్నాడు, ఇలాంటిది ఏదో ఎరుక కలిగింది. ఈ సాహిత్యానికి సమాజానికి ఉండవలసిన సంబంధాన్ని ఏదో ఆయన మన చెప్తున్నాడు, ఇంతే నాకు కలిగింది. ఆ చిన్న వయసు కదా, ఇంట్రెస్ట్ కలిగింది ఆ ధోరణి మీద, అతని యొక్క ఆలోచించే విధానము, ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి మీద కొంచెం ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి ఆయన పద్యాల పరిచయానికంటే ముందు జీవితం, ఆ 7-8 ఏళ్ల జీవితము, చావులు, పుట్టుకలు, దుఃఖాలు, గొడవలు, ఇవన్నీ, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, అంటే 3 ఇన్సిడెంట్లు నాకు చిన్నప్పుడు బాగా గుర్తున్నాయి. ఒకటి మా నానమ్మ చనిపోవటం, ఇంకొకటి ఒక ఆయన ఆత్మహత్య చేసుకోవటం. మరి ఇలాగ ఇవి ఏమిటంటే ఇలా ఎందుకు జరుగుతున్నాయి, ఏమిటి అసలు ఎందుకు చనిపోతారు, ఇలాంటి ప్రశ్నలు కలిగేవన్నమాట చిన్నప్పుడు. సో ఈ వేమన పద్యాల్లోకి వచ్చేసరికి ఒకటి ఏదో కొంచెం అర్థం, కొంచెం ఏదో తెలుస్తుంది అనమాట. అట్లా నేను ఆ పై క్లాస్లోకి వెళుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట టాల్స్టాయ్ కథ చదివానండి, హౌ మచ్ డజ్ ల్యాండ్ ఫర్ ఏ మ్యాన్ నీడ్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ టైటిల్. ఆ కథను తెలుగు సమ్మరి చదివాను నేను, పై క్లాసులో వాళ్ళకి చదివాను. నాన్ డీటెయిల్స్లో ఉండేవి అప్పుడు, ఇలాంటి కథలు చాలా ఉండేవి, ప్రపంచ ప్రసిద్ధ కథలు ఇచ్చేవాళ్ళు. ఆ కథ చదివిన తర్వాత ఆ కథ వ్యవసాయదారుల గురించి ఉంటుంది, నాది మాది అదే బ్యాక్గ్రౌండ్ కనుక బహుశా ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మనిషిలోని దురాశ గురించి చెప్పే కథ అది, నిజాన్ని దురాశ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పే కథ అది. ఆ కథ చదివిన తర్వాత నాకు కథల వైపు ఆలోచన తిరిగి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి కథలు, తెలుగు కథలు, నవలలు చాలా చదివాను. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ టౌన్షిప్లో ఉన్న లైబ్రరీ అంతా నేనే చదివాను. అసలు ఇంటర్మీడియట్ చదువుకోలేదు, అని చేత ఇంటర్మీడియట్లో తప్పాను. వ్యవసాయం చేయడానికి గ్రామంలోకి వెళ్ళిపోయాను మళ్ళీ. అక్కడ ఏమీ లిటరేచర్ చదువుకోవడానికి, కథలు రాయాలని అప్పుడు ఇంటర్మీడియట్లో బాగా పడ్డది, మనసులో పడ్డది అనమాట. అంచేత వ్యవసాయ రంగంలోకి వెళ్ళినా కానీ వ్యవసాయ రంగ సంక్షోభం అనేది మీకు తెలుసు, అందరికీ తెలుసు. మన దేశంలో స్వాతంత్ర్యం తర్వాత గ్రీన్ రెవల్యూషనరీ ఎట్లా తీసుకొచ్చారో వ్యవసాయ రంగ సంక్షోభం కూడా అట్లాగే వచ్చేసింది కదా. దానివల్ల నాకు కథలు రాయడానికి, వ్యవసాయం చేయడానికి కుదిరే పరిస్థితులు నాకు కనపడలేదు. పుస్తకాలు కొనుక్కోవాలన్నా డబ్బు కావాలి, మనం చదువుకోవాలన్నా రాసుకోవాలన్నా బాగా కొంచెం తీరిక ఉండాలి. ఇదేమిటి ఇక్కడ వీలు, ఈ 2 కారణాల రీతే ఇక్కడ ఏమి వీలయ్యేటట్లేదు కదా అనుకున్నాను. సరే మా క్రైసిస్లో ఉన్న వ్యవసాయాన్ని నిలబెట్టాలనుకొని చేస్తూ ఉన్నాము. ఈ లోపు నాకు అనుకోకుండా సింగరేణి బొగ్గు గనుల్లోకి కాల్ వచ్చింది, అటు వెళ్ళడమే బెటరు, 8 గంటలు డ్యూటీ చేస్తే కొంచెం పేమెంట్ వస్తుంది, ఇంకొక 8 గంటలు రెస్ట్ తీసుకున్నా, ఇంకో 8 గంటలు ఏదన్నా మనం చదువుకోవచ్చు రాసుకోవచ్చు అనుకుని వ్యవసాయం మా అన్నయ్యకు మా వాళ్ళందరికీ ఉపయోగించి నేను బొగ్గానలోకి వెళ్ళిపోయాను. నేను నాకున్న క్వాలిఫికేషన్కి నాకు వేరే ఉద్యోగం రాదు, ఇది వచ్చింది కార్మికుడిగా, ఇంకా వెళ్ళడం బెటర్ అనుకుని వెళ్ళిన నేను.
0: రఘుత్తమ్ రెడ్డి గారు, కర్షకుడి నుంచి కార్మికుడిగా బొగ్గుబాయిలో పోకముందు మీరు రామగుండంలో ఉండే లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివారన్నారు. మీ జన్మస్థలము, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, అమ్మా నాన్న సహకారము, కుటుంబ నేపథ్యం తెలియజేస్తారు.
1: మా అమ్మ అమృతమ్మ, నాన్న లక్ష్మారెడ్డి. మాది వెల్లంపల్లి గ్రామము, ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోకి వస్తుంది. నేను చదువుకున్నది 5th వరకు మా ఊరు వెల్లంపల్లిలో చదువుకున్నాను. ఆ తర్వాత 6th, 7th, 8th, 9th మా పొరుగు గ్రామం వావిలాల్లో చదువుకున్నాను. 10th ఇంటర్మీడియట్ రామగుండం దగ్గర గోదావరికాండలో చదువుకున్నాను. మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకున్నాను. మా బావ అప్పటికి ఆయన ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగి.

0: ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాను. ఇది నా ఊరు, తల్లిదండ్రులు, క్వాలిఫికేషన్.
1: పేపర్ మీద పెన్ను పెట్టి కథా రూపకంగా కానీ కవిత రూపకంగా కానీ సూక్తుల రూపకంగానే రాయాలంటే ఖచ్చితంగా ఆ గురువుల ప్రభావం ఉంటుంది. మీ విద్యాభ్యాసంలో అంటే మీ 10th వరకు ఇంటర్మీడియట్ చదివినప్పుడు రచన పట్ల ఎవరైనా ప్రభావితం చేసిన టీచర్లు ఉన్నారా?
0: అంటే నేను 1980లో బొగ్గుగనుల్లో అపాయింట్ అయ్యానండి. అపాయింట్ అయిన తర్వాత వెంటనే నేను ఒక మొదటి కథ రాశాను. నేను ఆయన రాసిన కథల్లో మొదటి కథ నిరసన అనే పేరుతో ఒక కథ రాశాను. ఆ కథ రాసిన తర్వాత ఆ కథ మంచి చెడ్డలు చెప్పగలవారెవరు అన్న ప్రశ్న వచ్చింది నాకు. అప్పటికెవరు రైటర్స్ తెలియదు నాకు, తెలుగు రైటర్స్ ఎవరు తెలియదు. ఏం చేయటము, మరి ఎవరు చెప్తారు, అసలు పత్రికలు పంపడం కూడా తెలియదు. అధికారం నిరసన అని కథ రాసిన తర్వాత నా ఇంటర్మీడియట్ జూనియర్ రమేష్ బాబు అని అతను నాకు అప్పటికి

0: తెలియదు. ఏం చేయటము, మరి ఎవరు చెప్తారు, అసలు పత్రికలు పంపడం కూడా తెలియదు. అధికారం నిరసనాన్ని కథ రాసిన తర్వాత నా ఇంటర్మీడియట్ జూనియర్ రమేష్ బాబు అని అతను నాకు అప్పటికి పరిచయంలో ఉన్నాడు. అతను ఏమన్నాడంటే, ఇక్కడ మంచిర్యాల్లో అల్లం రాజే అని ఒక సీనియర్ రైటర్ ఉంటాడండి, మీరు ఆయనకు పంపి చూడండి అని అన్నాడు. నేను ఆయనకు పంపాను పోస్ట్లో. ఆ కథను ఆయన బాగుందని కామెంట్ రాసి నాకు కార్డు రాశాడు. అది వాళ్ళు ఆయన సృజన మాసపత్రిక పంపాడు. అప్పుడు వరంగల్ నుంచి సృజన అని ఒక మాసపత్రిక నడిచేది, దానికి పంపిస్తే వాళ్ళు నిరసన పేరు కంటే ధిక్కారం అనే పేరు బాగుంటుంది, కథకు తగి ఉంటుందని వాళ్ళు ఆ పేరుతో వాళ్ళు వేశారు. అది నా మొదటి కథ. అది 1981లో వచ్చింది. రాజయ్య గారి పరిచయం ఒకటి, అది ఆయన పరిచయం నాకు సహాయపడ్డది. రాజయ్య గారి పరిచయం కంటే కొంచెం ముందు కాళీపట్నం రామారావు గారి యజ్ఞం, కుట్ర, చావు ఈ మూడు కథలని చదవమని నాతో పాటు బొగ్గుగనుల్లో క్లర్క్గా పనిచేస్తున్న ఖలీల్ అని ఒక ఫ్రెండ్ ఇచ్చాడు నాకు. అవి అప్పుడు కొడోడిగంటి కుటుంబరావు గారి సాహిత్య ప్రయోజనం అనే వ్యాస సంపుటం కూడా ఇచ్చాడు నాకు. వాళ్ళిద్దరి పుస్తకాలు చదవటం వల్ల కొంచెం నాకు క్లారిటీ వచ్చింది లిటరేచర్ పట్ల. అంటే మనం ఎట్లా ఆలోచించాలి, ఎట్లా రాయాలి అనేది ఏదో కొంచెం వచ్చింది. ఇంకా రాజయ్య గారి ప్రత్యక్ష పరిచయం కూడా దొరికిన తర్వాత నాకు కాస్త ఆయన గైడెన్స్ కూడా దొరికిందని చెప్పొచ్చు. ఇది నాకు అంటే గురువులు అనొచ్చు, స్నేహితులు, నన్ను వాళ్ళు ఎవరు అలా చూడలేదు కానీ నేను నా పట్ల వాళ్ళు చాలా అభిమానం చూపారు. అందువల్ల వాళ్ళ సహకారం ఉంది నాకు. ముఖ్యంగా రామారావు మాస్టర్ ఉన్న అల్లం రాజే స్నేహము సహకారం నాకు దొరికింది.
1: కథా రచన విషయంలో మార్గదర్శకంగా వారి సాన్నిహిత్యం కానీ వారి సలహా సూచనలు మీకు చాలా
0: ఉపయోగపడ్డాయి. చాలా మొన్న మా రామారావు మాస్టర్ మొన్న కోవిడ్ కాలంలో ఆయన చనిపోయాడు, కానీ అప్పటి వరకు నేను ప్రతి సంవత్సరం ఆయన దగ్గర వెళ్ళి వచ్చేవాడిని. కథ ఆయన ఎక్కడుంటక్కడ దాదాపు 35 ఏళ్ళు నేను ప్రతి సంవత్సరం రామారావు మాస్టర్ ఇంటికి వెళ్ళి వచ్చాను. రాజయ్య గారు మాకు పక్కనే, గోదావరి కని పక్కన మంచిర్యాల టౌన్ కనుక మా రెండు టౌన్ల మధ్య గోదావరి నది అడ్డంగా ఉండేది కనుక మేము చాలాసార్లు కలుసుకునేవాళ్ళము. కథ రాయడానికి ముందు చెప్పేవాణ్ణి నేను. చెప్పటం వల్ల నాకు కొంచెం నాకు రాయటం విసుగు, చాలా విసుగు. అంచేత నేను రాయటంలో వచ్చే వేస్టేజ్ని తగ్గించుకోవడానికి చెప్పేవాడిని అనమాట. ముందు చెప్పగా కొంచెం స్టోరీ రూపొందుతుంది, అప్పుడు రాసేవాడిని. రాస్తే మళ్ళీ రీరైట్ చేసేవాడిని కాదు.
1: రాయకముందే మీరు ఒక రకంగా రిహార్సల్స్ అనేది వచన రూపంలో చెప్తూ
0: చెప్పేవాడిని,
1: దానికి ఒక రూపం కల్పించేవాడిని,
0: చెప్పేవాడిని దగ్గర లిటరీ కాస్త లిటరేచర్ పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళకి చెప్పేవాడిని. వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అదంతా మళ్ళీ చూసుకుని మళ్ళీ ఈ చెప్పటం ద్వారానే కొంచెం ఏదో ఒక రూపానికి వచ్చేది స్టోరీ. అట్లా అది నాకు కొంత ఉపయోగపడ్డది. ఆ ధోరణి ఉపయోగపడ్డది కనుకనే తర్వాతి రోజుల్లో ఆశు కథలు చెప్పడానికి అది ఉపయోగపడ్డది నాకు. మళ్ళీ
1: రఘుత్తం రెడ్డి గారు, మీరు తొలి కథలో నిరసన అనే ఒక శీర్షికతో రాశారు, అది కాస్త సరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పత్రికా ప్రచురణకు వెళ్ళినప్పుడు అది ధిక్కారం అయితే దీనికి సరిగ్గా ఉంటుంది, దీనికి టైటిల్ జస్టిఫై అవుతుంది రాశారు. ఈ నిరసన ధిక్కారం రెండు కూడా అది మీ సృజన నుంచి వచ్చిందా లేదంటే మీరు చూసిన సంఘటనలు మిమ్మల్ని ప్రేరేపించి రాయించాయంటారా?
0: అంటే నేను ఫస్ట్ హాఫ్ రాసిన కథలన్నీ కూడా 1980 నుంచి 86 వరకు రాసిన 6 డజన్ కథలు ఫస్ట్ హాఫ్ స్టోరీస్. అవన్నీ కూడా ఏమిటి అంటే మనకు జీవితం కళ్ళకు ఏ విధంగా కనపడుతుందో అందులోని సంఘటనలు బేస్ చేసుకుని రాసిన కథలు అవి. ఆ మొదటి కథ కూడా అది మా గ్రామంలో మా వంశీకుల ఇళ్లలో జరిగిన కథ అది. కాకపోతే పేర్లు మీకు తెలుసు కదా, దాన్ని సాహిత్యీకరించడవలసి వచ్చినప్పుడు కొంచెం మనం దాన్ని జనరలైజ్ చేసుకుంటాం. అంచేత అవి నేను చూసిన నా చిన్నప్పటి నేను వనంలోకి అడుగు పెట్టే వరకు కూడా మా గ్రామంలో చూసినటువంటి మనుషులు సంఘటనలు బేస్ చేసుకుని రాసిన కథలు అవి.
1: అంటే అదే ప్రేరణతో ఆ కథను జనరలైజ్ చేసేసి అందరికీ అవగతమయ్యే విధంగా రాసిన కథలే.
0: అవును.
1: తర్వాత మీరు ఆశుకథలు కూడా చాలా చెప్పేవారని విన్నాము. ఈ ఆశుకథలు చెప్పడానికి గల నేపథ్యం ఎలా మొదలైంది? అంటే మామూలుగా నలుగురు కూర్చొని ఉన్నప్పుడు ఈ గాసిప్స్, మాటలు మాట్లాడుతుంటారు. అలా మొదలైన ఆశ కథనా, లేదంటే నిజంగా కథ రూపకంగా

0: సంక్షిప్తంగా చెప్పాలి అన్న ఒక భావనతో చెప్పడం మొదలు పెట్టారు.
1: అంటే ఈ ఆశుకత సాంప్రదాయం మన పాత గ్రామీణ జీవితంలో ఉంది. పాత గ్రామీణ జీవితం అంటే ఎడ్ల నాగలి కాలపు వ్యవసాయ గ్రామీణ జీవితం, కుల వృత్తుల యొక్క చివరి దశలో నేను పుట్టిన పెరిగిన వాడిని. ఆ జీవితంలో కథలు చెప్పేవాళ్ళు రైతులు. ముఖ్యంగా మా గ్రామంలో రాత్రుళ్ళు పొలాల కాపల ఎడ్ల మేపడానికి కంచెల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి నిద్ర రాకుండా ఉండడానికి అందులో ఎవరో ఒక సీనియర్ రైతులు కథలు చెప్పేవాళ్ళు. అవన్నీ కాశీ మజిలీ కథల్లాగా ఉండేవి, ఊహలు అన్ని రకరకాలుగా ఉండేవి. మా గ్రామంలో అట్లా రైతులు పాలేర్లు కూడా కథలు చెప్పేవాళ్ళు. అంటే మళ్ళీ ట్రెడిషనల్ స్టోరీస్ టెల్లర్స్ ఉంటారు కదా వేదికల మీద బుర్ర కథలు చెప్పేవాళ్ళు, అలా కాకుండా వీళ్ళు జీవితంలో ఉన్నవాళ్ళు. వీళ్ళు కూర్చుని ఒక దగ్గర 10 మంది కూర్చుంటే ఒక ఆయన కథను చాలా ఆసక్తికరంగా చెప్పేవాడు. మా గ్రామంలో ఒక ఆయన రైతు 3 రాత్రులు వరుసగా 4 రాత్రులు కూడా ఒక్కొక్క కథనే చెప్పేవాడు అనమాట. వర్ణనాత్మకమైన కథలు చెప్పేవాడు ఆయన. అది అందరికి గ్రామీణ జీవితంలో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ అది ఎంతో కొంత తెలుసు, నాకు కూడా అంతే తెలుసు. అప్పటికి సార్ నేను రాత కథల్లోకి వచ్చి పడ్డాను. ఆధునిక సాహిత్యం కదా, ఆ స్టోరీస్ కి ఓరల్ స్టోరీస్ కి మనం మారిపోయాం కదా, రాత కథల్లోకి వచ్చి పడ్డాం కదా. రాత కథల్ని నేను 1980 నుంచి 1997 వరకు చివరి కథ హంతకులు ఓ 25 కథలు రాసిన తర్వాత నేను విరామం తీసుకోవాలనుకుని ఇక విరామం తీసుకున్నాను. ఆ విరామ సమయం ఒక్క మళ్ళీ ఎప్పటిదాకా వచ్చిందంటే 1997 రాత కథ ఆపేస్తే 2009 వరకు విరామమే నాది, ఏమీ రాయలేదు నేను. ఈ విరామ కాలంలో జీవితంలో జరిగినాయి అయితే తెలుస్తుంటాయి, చూస్తూ ఉంటాం, ఇన్వాల్వ్ అవుతూ ఉంటున్నాం, మనసు ఆలోచిస్తుంటుంది, కథలు మనసులో తిరుగుతూ ఉంటాయి. కథలు రాయడం లేదు కానీ కథలు ఏవో తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ రాజయ్య గారు ఎవరో నా మిత్రులు కలిసినప్పుడు అక్కడ ఇలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది అని కాన్షియస్గానే నేను ఆ స్టోరీ చెప్పేవాడిని వాళ్ళకు. అంచేతే ఈ రాత కథల నుంచి రాత కథలను రాయడం ఆపు చేసి నా 1997 నుంచి 2007 మధ్య కొన్ని కథలు రూపొందినాయి మనసులోనే, రాయలేదు వాటిని. ఈ లోపు ఏం జరిగింది అంటే మా అబ్బాయిని ఇంటర్మీడియట్ చదవడానికి హాస్టల్లో విజయవాడలో ఒక కార్పొరేట్ కాలేజీలో వేశాను. నేను వేసి రిటర్న్ వస్తున్నప్పుడు నాకు చాలా పెయిన్ కలిగింది, దుఃఖం కలిగింది కూడా. దాన్ని వెనక్కి తీసుకొచ్చుకుందాము అనుకున్నాను. అంటే ఇంటర్మీడియట్లో వేసినప్పుడు 10th వరకు మా వైపే చదివించుకుని నాలాగా ఇంటర్మీడియట్లో మళ్ళీ వీడు తప్పిపోతాడేమో ఇక్కడ ఉంటే, నేనే కష్టపడ్డాను, వీడు ఎట్లా పడకూడదు అని కార్పొరేట్ కాలేజీలో మా ఫ్రెండ్ ఒక ఆయన రైటర్ ఒక ఆయన అందులో లెక్చరర్గా చేస్తుంటే నేను అందులో వీడు ఉంటాడు కదా కొంచెం అని అక్కడ వేశాను. వేసి రిటర్న్ వస్తుంటే చాలా పెయిన్. అప్పుడు మా తల్లిదండ్రులు గుర్తొచ్చారు నాకు. నేను తిరిగి విజయవాడ నుంచి రైల్లో వస్తుంటే నాకు ఇప్పుడు పెయిన్ అర్థమైంది, కానీ మరి అమ్మ బాపులు ఎంతకాలం నుంచి పెయిన్ ఫీల్ అయ్యాను. నేను చదువుకోవడానికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఉద్యోగం చేసి అక్కడే ఉండిపోయాను, ఎప్పుడో 2-3 సార్లు ఇంటికి వచ్చేవాడిని. అమ్మ బాపులు ఎంత పెయిన్ ఫీల్ అయి ఉంటారు అట్లా జ్ఞాపకం. అట్లా రెండు, నా ముందు తరం వెనక నా తర్వాత తరం మధ్యలో నేను, ఇదంతా గుర్తొచ్చింది.

అప్పుడు ఇంకా అక్కడి నుంచి మా పిల్లవాడు ఇంటర్మీడియట్ అయిపోయింది, హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది, అలా మాల్దీవులకు ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడన్నా ఒకసారి మన దగ్గరికి వాడు గెస్ట్ లాగే వస్తాడు, 2 3 రోజులు ఉంటాడు. లేకపోతే ఒక గ్యాప్ వచ్చేసింది. అసలు మా పిల్లవాడికి నాకు రిలేషను కమ్యూనికేషను ఏదో గ్యాప్ అర్థమైంది, అర్థమవుతూ వచ్చింది. నా తరం తల్లిదండ్రులు చాలా మందికి ఈ పరిస్థితి ఎదురైంది, చూస్తున్నాను చుట్టూ ఉన్న వాళ్ళని. మనకు అప్పుడే 30 ఏండ్ల కిందనే కదా, 32 33 ఏండ్ల కిందనే మనకి ఇవన్నీ కొంచెం మొదలైనవి. గ్లోబలైజేషను, చదువులు, విదేశీ ఉద్యోగాలు బాగా వెల్లువలాగా వచ్చేసినాయి కదా. అప్పటి వాడిని నేను, ఆ తరం తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి మాది కదా. అప్పుడు నేను సరే ఇది జరిగిపోయింది మనకు తెలియదు, దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియక వేసేసాము, ఇట్లా జరిగిపోయింది, ఇట్లా గ్యాప్ వచ్చింది, ఏం చేయటం అని వేదన. ఆ వేదన పడుతున్నప్పుడు దీన్ని ఎలాగైనా, అయితే మా అబ్బాయి ఇంటికి వచ్చి సెలవులలో వచ్చినప్పుడు ఇన్ని సినిమా క్యాసెట్లు తెచ్చుకునేవాడు. నేను రాసిన కథల పుస్తకం అప్పటికి అచ్చయింది, ఆ పుస్తకం చదవలేదు అతను. అబ్బా నాన్న ఈ భాష నాకు చదవడం కష్టం అని అన్నాడు. ఓహో అనుకున్నాను, నా పాత స్నేహితుడని, నాకు రిప్రజెంటేటివ్ స్టోరీ అది నిజానికి. ఆ కథను చదవమని వాడికి ఇచ్చాను నేను. అది చదివాడు, అది కొంచెం సాఫ్ట్ లాంగ్వేజ్లో ఉంటుంది, అది చదివాడు. చదివి ఇది బాగానే ఉంది అన్నాడు. ఓహో సబ్జెక్టు రీత్యా ఇది తనకు పట్టింది, ఫ్రెండ్షిప్ గురించి కదా రాసింది అనుకున్నారు. అనుకొని ఈ గ్యాప్, ఒకటి రెండు తరాల మధ్య గ్యాప్ వచ్చింది ఈ కొత్త తరం జీవితంలో. దీన్ని ఏం చేయటం, ఒక రైటర్గా దీన్ని ఎలా ఏం చేస్తే ఇది కొంచెం దీన్ని మనం మళ్ళీ కనెక్ట్ చేయొచ్చు రెండు తలాల మధ్య, రైటర్గా నేను ఏం చేయడానికి అవకాశం ఉందని ఆలోచించుకున్నాను. అప్పటికి టీవీలు వచ్చినాయి, దాదాపు మధ్యతరగతిలోకి కలర్ టీవీలు కూడా వచ్చేసినాయి. ఇల్లు హోమ్ థియేటర్ కూడా అయింది, పిల్లలు మన పిల్లలని తెచ్చిపెట్టుకుంటున్నారు, క్యాసెట్ రికార్డర్ తెచ్చి టీవీకి కనెక్ట్ చేసి సినిమాలు చూస్తున్నారు, ఇవన్నీ వచ్చేసినాయి. అంచేత ఇల్లు హోమ్ థియేటర్ అయింది అని అర్థమైన తర్వాత రాత కథ రచయిత నుంచి నేను స్టోరీ టెల్లర్గా, ఆ పాత రోజుల్లో మా గ్రామాల్లో చెప్పిన వాళ్లలాగా నేను స్క్రీన్ మీద అంటే కెమెరా ముందు కథలు ఆశువుగా చెప్పితే ఇప్పుడు ఇలా చూసుకునే అవకాశం వచ్చింది కదా. ఈ రాత కథలు మనం రాస్తే సరిగా అచ్చు వేసే అవకాశం లేదు, వాటిని ఇవన్నీ గొడవలు ఉన్నాయి కదా, మరి ఇట్లా ఈ కొత్త మాధ్యమాన్ని మనం ఏమైనా ఉపయోగించుకోవచ్చు ఏమని నేను అట్లా ఆలోచించానండి. ఆలోచించిన తర్వాత అప్పుడు ఈ పద్ధతిలో వెళ్ళొచ్చు, అయితే కెమెరా ముందు ఆశువుగా కథలు చెప్పవచ్చు చెప్పగలను అనుకున్నాను. అప్పటికి 10 కథలైనా ఉంటాయి మనసులో, ఆ 10 ఏళ్ళు రాయలేదు కదా పీరియడ్, ఆ కథలు ఉన్నాయి, మంచి కథలు ఉన్నాయి. ఈ కొత్త ముఖ్యంగా ఇలాంటి రిలేషన్స్ మీదనే రూపొందిన కథలు ఉన్నాయి, చాలా ఉన్నాయి అప్పటికి మనసులో ఉన్నాయి. నేను ఇలా హైదరాబాద్లో ఒక సౌండ్ ఇంజనీర్ ఫ్రెండ్ ఉంటాడు, సినిమాలకి రికార్డిస్ట్ అవి చేస్తాడు. ఆయన ఒకరోజు ఇలాగ ఇందులో ఒక కథ చెబితే విని, ఈ ఇది బాగుంది సార్, ఇలాంటివి ఇంకా ఉంటే మనం మా స్టూడియోలో రికార్డ్ చేస్తాం సార్ అని 2009లో అన్నాడు అతను. నేను కూడా అలాంటి ప్రయత్నం కోసం

0: ప్రయత్నం చేస్తున్నాను కనుక సరే చేద్దాం అని ఒకరోజు ఇలాగే వాళ్ళ రికా స్టూడియోలో కూర్చొని ఏకబీగిన 7 కథలు చెప్పాను. కెమెరా కూడా పెట్టారు వాళ్ళు, ఆడియో వీడియో ఏకకాలంలో రికార్డ్ అయిపోయినాయి. అవి తొమ్మేటి రఘువత్తమరెడ్డి చెప్పిన 7 ఆశుకథలు టైటిల్తో ఒక డీవీడీగా దాన్ని రిలీజ్ చేశాం. ముఖ్యంగా ఈ కొత్త తరం పిల్లలను దృష్టిలో పెట్టుకుని, అంటే వీళ్ళు ప్రేక్షకులు ఒక సినిమా చూస్తున్నాడంటే నా దృష్టిలో ఒక నవల చదివినట్టు. మనం అప్పుడు నవలలు చదివాం, మనకు టీవీలు లేవు, మాకైతే సినిమా కూడా అందుబాటులో లేదు అప్పుడు. అంచేత వీళ్ళకి ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి కనుక వీళ్ళు చదవటం లేదు, వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు ప్రేక్షకులు. ఇది ప్రేక్షక తరం, మనది పాఠక తరం. మనం రైటర్లుగా మనం కూడా ఈ ప్రేక్షక తరానికి ఏమన్నా చెప్పగలుగుతామా అంటే నాకు తట్టింది, నా పరిధిలో ఉన్నది కథను ఆశగా చెప్పొచ్చు అని 2009లో ఆ డీవీడీలు కూడా రిలీజ్ చేసినాము. 200 కాపీలు వేసి పనిచేసాం అందరికి. నాకేం నెట్వర్క్ లేదు కనుక నా ప్రయత్నం నేను చేశాను. ఆ విధంగా ఈ ఆశకథల్లోకి వచ్చాను నేను.
1: రఘుత్తమ్ రెడ్డి గారు, ఈ 10 సంవత్సరాలు రచనకు రెస్ట్ ఇచ్చిన టైంలో ఒక ఇన్క్యుబేటింగ్ పీరియడ్ గా మీ ఆశ కవితలకి జీవం పోసి ఆ తర్వాత పాత తరంలో ఉండే ఆ కళారూపాన్ని కొత్త తరానికి అన్వయింపజేసి ఒక బ్రిడ్జ్గా, ఒక మాధ్యమంగా, ఒక లింక్గా మీరు ఎస్టాబ్లిష్ చేసి ఆ కథా కథనాన్ని అంటే వచన రూపంలో ఆశగా చెప్పే ప్రయత్నం చేశారు. అది ప్రస్తుత తరాన్ని కూడా ఈ కథారూపంలో చెప్పే ప్రతి విషయం ఎక్కువగా సింక్ అవుతుంది.
0: అంటే రచయితగా మనకు నైపుణ్యం ఉంటే ఆశువుగా కథలు చెప్పొచ్చు. ఏదైనా సాధన, అనుభవము, నైపుణ్యం ఉంటాయి, ప్రతిదాంట్లో ఇలాగే ఉంటాయి కదా. అంటే అప్పటికి నేను కొంచెం కథలు రాసి ఉండటం వల్ల ఈ ఆశు కథలు చెప్పడం నాకు కొంత సులువైంది.
1: మీరు చెప్పినట్టుగా కర్షకుడిగా మీరు పొలాల్లో, పల్లెల్లో మంచకాడ, రచబండ కాడ విన్న కథలన్నీ కూడా తర్వాత తరానికి ఆశకథల రూపంలో అందించారు.
0: షార్ట్ స్టోరీస్, ఆశకథలు కూడా షార్ట్ స్టోరీస్ రూపంగా, ఎందుకంటే కొత్త తరం లెంతీగా చెప్తే చూడరు వినరు అని
1: క్రిస్ప్గా
0: క్లుప్తీకరించటం, కథను వీలైనంతగా క్లుప్తీకరించి చెప్పటం అనమాట. అట్లా చెప్పిన 7 కథలు, అవి ఇప్పుడు నెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి.
1: ఈ కథా వచనంలో గాని చెప్పడంలో గాని మీరు ఎక్కువగా నిత్య జీవితంలో జరుగుతున్న మానవ సంబంధాలు, ఫీలింగ్స్, ఆ నీతి, ఆ సూక్తిని బేస్ చేసుకుని చెప్పారా లేదంటే కాల్పనికంగా చెప్పడం ప్రయత్నించారా?
0: అంటే జీవితం చెడిపోతుంది అనేది ఒక ఫిర్యాదు. అదే జీవితంలో జీవితాన్ని మంచిగా చేసుకునే ప్రయత్నాలు కూడా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి చెప్పాలని నేను అనుకున్నాను. వన్ సైడ్ కాకుండా అయ్యో ఈ జీవితం అంతా చెడిపోతుంది, మనుషులు అందరు చెడ్డవాళ్ళు అవుతున్నారు, ఇదంతా అని ఒక అతిగా అంటారు. అదే సమయంలో మంచి ప్రయత్నాలు చేసేవాళ్ళు, మంచి మానవ సంబంధాలు నిర్మించుకోవడం, కుటుంబం లోపల కూడా మా రిలేషన్స్ని మంచిగా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం తక్కువ ఉంటారు వాళ్ళు. ఈ తక్కువ ఉన్నదాన్ని మనం కొంచెం హైలైట్ చేయొచ్చు. ఆ చెడ్డ ధోరణిని, ఈ మంచి ధోరణిని జీవితంలో రెండు ఉంటాయి, రెండు సంఘర్షిస్తాయి, కలిసిపోతూ ఉంటాయి కదా. ఈ దృష్టితో చెప్పటం, రాయటం మంచిదని నేను అనుకున్నాను.
1: ఒక విధంగా చెప్పాలంటే జీవిత సత్యాన్ని సూక్తి రూపంలో చెప్పే ప్రయత్నం. ఇది క్లుప్తీకరించడం అన్నారు కదండి, ఈ క్లుప్తీకరించడం అనేది సామెతలు కానీ ఈ నానుడులు కానీ కూడా ఆ జీవిత సత్యాన్ని క్లుప్తీకరించిన ఒక అంశమే.
0: వెనకటి నుంచి కూడా ఆధునిక సాహిత్యంలోనేమో కొటేషన్లు ఉన్నాయి, మౌఖిక సాహిత్యంలోనేమో సామెతలు, నానుడులు, సామెతలు ఉన్నాయి.
1: అలా అంటే సూక్తి సుధగా ఏదైనా మీరు కొటేషన్స్ క్రిస్ప్గా క్లుప్తంగా విషయం అర్థమయ్యే విధంగా ఏదైనా
0: కొటేషన్ ని ఒక ప్రక్రియలాగా భావించి గత 16 ఏండ్లుగా ప్రతిరోజు కొటేషన్లు రాస్తూనే ఉన్నాను కొత్తవి. కొటేషన్ ని ఎందుకు ఒక ప్రక్రియలాగా అనుకున్నానంటే, మీకు ఇందాక ఆశుకథల గురించి చెప్పాను, 2 తరాల మధ్య ఒక గ్యాప్ వస్తుంది రిలేషన్ కమ్యూనికేషన్ విషయంలో. దీన్ని పూడ్చడానికి ఈ ఆధునిక మాధ్యమ సౌకర్యాలు, ఈ మాధ్యమాలను కూడా మనం వాడుకొని కొంచెం ఒక బ్రిడ్జ్ లాగా 2 తరాల మధ్య, 3 తరాల మధ్య ఒక బ్రిడ్జ్ లాగా కట్టొచ్చు అని అనుకున్న దాంట్లోంచే ఈ కొటేషన్ ని కూడా ఒక ప్రక్రియలాగా భావించుకుని ఎందుకు చెప్పకూడదు, ఇదైతే 2 వాక్యాలు అని అనుకోవటానికి మళ్ళీ ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉంది. అది కొంచెం లెంతీగా ఉండొచ్చు కానీ సెజ్జ అనే ఒక ఆశుకథ, నేను చెప్పిన ఆశుకథల్లోనే ఒక కథ సెజ్జ అనే కథ ఉంది. ఆ సెజ్ కథ మీద

0: చాలా గొడవ చేశారు. నేనేదో రూలింగ్ క్లాస్ కు అమ్ముడుపోయిన రైటర్ లాగా భావించి కూడా బాగా తీవ్రమైన విమర్శలు చేసినప్పుడు, నేను ఒక కథ, ఒక సాధారణమైన రైతు తనకేది మంచిదో ఏది చెడో తాను ఎంచుకొని వెళ్తున్నప్పుడు మనం ఎవరం వద్దనడానికి, నేను రైతును నాకు తెలుసు ఆ బాధలన్నీ కూడా, వాళ్ళు ఎవరో వద్దంటున్నారు, వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు. సో అయితే కన్ఫ్యూషియస్ సూక్తి ఒకటి నాకు బాగా పట్టింది ఆ రోజుల్లోనే. ఆశుకథలు చెప్పిన తదనంతర కాలంలో కన్ఫ్యూషియస్ సూక్తి, నిజానికి జీవితం సరళమైనదే కానీ మనమే దాన్ని సంక్లిష్టం చేసుకుంటాం అనేది ఆయన సూక్తి. ఆయన ఎప్పుడో 2000 ఏళ్ల క్రితం చెప్పిన సూక్తి అది. ఈ ఈ సూక్తిని ఒక ప్రమాణంగా తీసుకుని నా ఎరుకలోకి వచ్చిన మానవ జీవితం, అంటే నేను మధ్య వయసు దాటాను అప్పటికి, 55 ఏళ్ళకు వచ్చాను నేను. పుట్టుక నుంచి చావు వరకు చాలా విషయాలు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి అన్ని అనుభవంలోకి వస్తాయి, చాలా తెలుస్తాయి విషయం. ఇక జరిగేవి రిపీట్ అవుతుంటాయి మళ్ళీ. అంచేత ఈ కొత్త తరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తరాల మధ్య ఒక వంతెన కోసం ఈ కొటేషన్ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదైతే చాలా షార్ట్గా ఉంది, ఇదైతే అందరు క్షణాల్లో చదివేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఓరల్ స్టోరీస్ను చూడాలన్నా దానికి ఒక స్క్రీన్ కావాలి, లేకపోతే ఏదో కొంచెం సామాగ్రి కావాలి. ఈ రెండే రెండు వాక్యాల్లో, ఒకటేమో మొదటి వాక్యంలో ఉన్న పరిస్థితి ఉన్న దుస్థితి ఉంటుంది, రెండో వాక్యంలో ఉండవలసిన పరిస్థితి సుస్థితి ఉంటుంది. ఈ రెండే వాక్యాలు ఇవి, ఇది బాగున్నట్టుంది, ఇట్లా ఎవరు దీన్ని ఒక ప్రక్రియలాగా తీసుకొని సాధన చేయలేదు ప్రపంచంలో. నాటకంలో ఒక డైలాగ్ వస్తే మనం మళ్ళీ కోట్ చేస్తాం, కవిత్వంలో ఒక డైలాగ్ ఎవరో రాస్తే ఇలా చేస్తాం, కానీ ఈ దీన్నే ఒక ప్రక్రియలాగా పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా, మనం చేయొచ్చు ఏమో అనుకుని నేను ఆ పని ప్రారంభించాను. అది చాలా చేశాను, దాదాపు 30,000 వరకు రాసి ఉంటాను కొటేషన్లు. అంచేత ఈ క్లుప్తీకరించడం, పెద్ద కథలు రాయటం ప్రారంభించిన నేను ఈ 35 ఏళ్ళు 40 ఏళ్లలో నేనేమిటంటే రెండు వాక్యాల దగ్గరకు వచ్చేసాను. 25 పేజీల కథ దగ్గర ప్రారంభించిన ప్రయాణం రాస్తూ రాస్తూ రాస్తూ రాస్తూ ఈ కొత్త తరాన్ని దృష్టిలో పెట్టుకుని క్లుప్తీకరించాలి క్లుప్తీకరించాలి, షార్ట్ వెళ్ళిపోవాలి అలాగ అనుకున్నాను. మళ్ళీ మనం ఈ రెండు వాక్యాల్లో చెప్పిన దాన్ని మళ్ళీ మనం విస్తరించుకుంటూ పోతే మళ్ళీ ఒక కథ అవుతుంది, లేదా నవల కూడా కావచ్చు.
1: కుండెడు పాలలోంచి తీసిన వెన్నెలలోంచి నెయ్యిలాగా క్లుప్తీకరించారు
0: అట్లా అన్నమాట. అంటే కొత్త తరము ఫేస్బుక్ రచనలు ఉంటాయి, నేను రాస్తూ ఉంటాను కదా, ఇలా చూడగానే వాళ్ళు 2-3 నిమిషాల్లో చదవగలిగితే అవి చదువుతారనమాట. కొంచెం 10 నిమిషాలు 1/4 గంట పడతా అంటే ఏమనుకుంటారంటే తర్వాత చదువుదామని పక్కకు పెడతారు. అంచేత మనం వాళ్ళకి వాళ్ళ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఏం లేదు మనం ఎంతైనా క్లుప్తీకరించవచ్చు. అంచేత మనం మర్రి చెట్టును విత్తనంగా మార్చి అందివచ్చు,
1: షార్ట్ అండ్ స్వీట్,
0: విత్తనాన్ని మళ్ళీ మర్రి చెట్టులాగా పెంచి కూడా అందివచ్చు. అంచేత అది మనకుండే నేర్పు అనుభవం వల్ల సాధ్యమైతే
1: విషయాన్నంతా నిబిడీకృతం చేసి నట్షల్లో ఇవ్వడం,
0: దాని సారాంశాన్ని ఇవ్వచ్చు, దాన్ని రక్త మాంసాలతో సజీవంగా మళ్ళీ చూపచ్చు, అటు నుంచి ఇటు చెప్పవచ్చు, ఇటు నుంచి అటు చెప్పు.
1: ఈ ఉద్యోగ జీవితం ఎంతకాలము మీరు కంటిన్యూ చేశారు?
0: నా ఉద్యోగ జీవితం 1980లో మొదలై 2007లో మధ్యలోనే ముగించుకున్నాను. అంటే ముగించుకోవడం అంటే ఇంకా చాలు ఆ ఒత్తిడి, మాది బొగ్గు గనుల్లో జీవితం, బయటి ప్రపంచానికి తెలియదు. ఈ భూగోళాన్ని లోపల రకరకాల ఖనిజాల వెలికితీత పేరుతో ప్రపంచవ్యాప్తంగా లోపల నిరంతరాయంగా పేలుస్తూ ఉన్నారు, పేలులు జరుగుతున్నాయి, వైబ్రేషన్స్ వస్తుంటాయి. కోవిడ్ కాలంలో ఈ ఈ పేల్చివేతలు ఆగితే భూమి కంపించడం ఆగిపోయిందని అన్నారు ఒక అబ్జర్వేషన్. నేను అందులో పనిచేశాను కనుక ఈ విధ్వంసంలో నేను ఇంకా భాగం కాదలుచుకోలేదని చెప్పి నాకు ఇంకా అవసరం లేదు, పర్వాలేదు బౌద్ధం బాగానే ఉన్నాం అనుకుని నేను ఆ ఉద్యోగం వదిలేశాను 2007లో వదిలేశాను.
1: ఈ బొగ్గుబావిలోని జీవితం పైన ఏదైనా కథ?
0: బొగ్గుబావిలో ఉన్న జీవితం మీద కొన్ని కథలు రాశాను. నీళ్ల తగు, నల్ల వజ్రం అన్న నవల, ఇలాగ కొన్ని ఆ జీవితంలో ఉండే ముఖ్య సంఘటనలు కొన్ని చిన్న కథలు రాశాను, ఒక నవల నవలిక రాశాను. ఇది బొగ్గుగానుల లిటరేచరు. అప్పటి వరకు బొగ్గుగాను కార్మికుల మీద మన తెలుగులో ఎవరు రాయలేదు.
1: అంటే బొగ్గు గనిని నల్ల బంగారం అంటారు, ఆ గనిలో పనిచేసే వాళ్ళని నల్ల వజ్రం అన్నారు మీరు.
0: నేను నల్ల అంటే హార్డ్నెస్ కోసం, వజ్రం హార్డ్ కు సంకేతం కదా, గట్టిదనానికి సంకేతం కదా, సో అందువల్ల ఆ పేరు పెట్టాము, నల్ల వజ్రం అని పేరు పెట్టాము. నల్ల కలువలు అని ఒక కథా సంకలనం కూడా వేశాం అప్పుడు మేము 86

0: ఆరులో పురాణం సుబ్రహ్మణ్య శర్మ వచ్చి ఆవిష్కరించాడు గోదావరికి 86లోనే. అది ఇవి బొగ్గు గాని లిటరేచర్కి సంబంధించిన పార్శ్వం. అది
1: కర్షకుని కుటుంబంలోంచి మొదలై కార్మికుడిగా మారి తిరిగి అక్కడ ఉద్యోగ విరమణ చేసి ఇంకా చాలించుకుని తిరిగి
0: హైదరాబాద్కు వచ్చిన. మా పిల్లవాడికి ఉద్యోగ అవకాశాలు విదేశాల్లోనే ఉంటాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ హోటల్స్ కదా అలా ఉంటాయి. ఒక్కడే గనక ఇక్కడికి రమ్మని నేను అడగటం వల్ల హైదరాబాద్ లోనే వాళ్లకు ఉపాధి అవకాశం ఉంటుంది గనక మరి మనం కూడా హైదరాబాద్కి వేరే ఏదో కరీంనగర్ వరంగల్కి వెళ్లి రిటైర్ అయి ఉండే కంటే మనం హైదరాబాద్కి వెళ్తే పిల్లవాడి వైపు నుంచి దగ్గర ఉంటాం కదా అని నేను హైదరాబాద్కు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు పెరటి తోట సేద్యం అనేది నా ఉద్యోగ జీవితం అంతా ప్రతిరోజు చేసుకున్నాను. నేను గోదావరికంలో ఏ క్వార్టర్లో కంపెనీ క్వార్టర్లో ఉన్నా కూడా దాని చుట్టూ స్థలాన్ని నేను పెరటి తోట చేసుకునేవాడిని. పెరటి తోట ఎందుకు చేసుకున్నానంటే నేను వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడే పురుగు మందుల ప్రవేశం జరిగింది. అంటే ఇప్పటికో 48 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి మా గ్రామ వ్యవసాయంలోకి రసాయన ఎరువులు పురుగు మందులు ఎంటర్ అయినాయి. అదే రోజుల్లో మా బంధువు ఒక ఆయన ఎన్రీన్ తాగి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తాగితే మనుషులు చచ్చిపోతున్నారు, ఇది పంటల మీద స్ప్రే చేస్తే ఎంతో కొంత పంటల్లోకి షింక్ అవుతుంది కదా, ఇది ప్రమాదం కాదా అన్న ఆలోచన అప్పుడు పడ్డాది. కానీ అది ఏం ప్రమాదము, ఎంత ప్రమాదము అప్పటికేం లిటరేచర్ లేదు, తెలియదు నాకు. ఆ వెంటనే నేను బొగ్గుగనుల్లోకి ఉద్యోగం కోసం వచ్చిన బజార్లో కూరగాయలు కొనుక్కోవాల్సి వచ్చింది నాకు. ఇవన్నీ మేమే అక్కడే మేమే ఇంట్రొడ్యూస్ చేసినాము వ్యవసాయంలో ఈ పురుగు మందులన్నీ కూడా. ఈ కొట్టిన కూరగాయలే కదా ఇక్కడికి, అంతకు పూర్వం మేము ఏ పురుగు మందులు లేని కూరగాయలే పండించుకున్నాం, తిన్నాం మేము. అది నాకు గుర్తు బాగా. ఈ పురుగు మందుల కూరగాయలు ఎలాగా తినేది, మనం మళ్ళీ పెరటి తోట గ్రామంలో చేసుకున్నట్టుగానే మనం చేసుకోవచ్చు కదా అని అనుకుని సొంతంగానే కూరగాయలు పండించుకోవడం కోసం నేను పెరటి తోట సేద్యానికి మళ్ళీన. అందులో రెండో లాభం ఏం కలిగిందంటే మనకు కొంత పెరటి తోట సేద్యం చేసుకుంటే మెంటల్ గా కొంచెం కుదురుకుంటాం మనం. ఉద్యోగం వల్ల ఈ జీవితం వల్ల మనం డిస్టర్బ్ అవుతాం, తిరిగి అదే లైఫ్ లోకి వెళ్ళి పనిచేయాలి. ఎలాగా మనల్ని మనం మళ్ళీ కొంచెం బాగు చేసుకోవాలి, ప్రశాంత స్థితికి మనల్ని తెచ్చుకోవాలి. ఓ అరగంట గంట తోట పని చేసుకుంటే కొద్దిగా రిలాక్స్డ్ మూడ్ లోకి వచ్చేవాడిని. అది అర్థమైన తర్వాత ఇక నేను దాన్ని వదిలిపెట్టలేదు. ఈ పురుగు మందుల కూరగాయలకు ప్రత్యామ్నాయం ఒకటి, కొంచెం మెంటల్ పేస్నెస్ కూడా వస్తుంది అది చేసుకుంటే. మళ్ళీ ఆ యుద్ధరంగం బొగ్గు గనుల్లోకి వెళ్ళటం అంటే యుద్ధరంగంలోకి వెళ్ళినట్టే ఉంటది అనమాట. అంచేత తోట పని నాకు రెండు విధాలుగా లాభంగా కనపడ్డాది, పురుగు మందులకు ప్రత్యామ్నాయం కూరగాయలు, రెండవది మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండడానికి అది సాధనంలాగా నాకు ఉపయోగపడ్డా. నేను హైదరాబాద్ లోకి వచ్చి ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇళ్ల స్థలాల రేట్లు మన అందరు తెలుసు కదా, ఇంటి స్థలం కొనేసరికి నా దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది.
1: ఊర్లోనైతే పల్లెల్లో అయితే తోట పని పని చేయొచ్చు
0: ఉంటది,
1: ఇక్కడ ఉండడానికి స్థలం దొరకడమే కష్టం. ఇక్కడ మళ్ళీ కర్షకుడిగా మారే ప్రయత్నం చేశారు.
0: కర్షకుడిగా మారడానికి నేను ఆలోచన చేస్తున్నాను కాని మరి జాగేది అన్న సమస్య ఎదురైంది నాకు. ఏ చేయటం అనుకుంటే అప్పుడు నాకు అంత పూర్వం నాకు హైదరాబాద్తో పరిచయం ఉంది కనుక నేను హైదరాబాద్లో కొన్ని ఇళ్ల మీదకి తిరిగి చూసినప్పుడు తొట్లలో పూల మొక్కలు పెంచుకోవటం చూశాను. ఆడవాళ్ళు కనకాంబరం మల్లె గులాబీ ఇలా పెంచుకునేవాళ్ళు మేడల మీద. నాకు అక్కడ ఈ నారపల్లిలో నేను హైదరాబాద్ నారపల్లిలో ఇల్లు కట్టుకున్నప్పుడు నేను పరిపరి విధాలు ఆలోచన, ఇంటి చుట్టూ మనిషి తిరిగేంతే ఉంటుంది జాగా, నేను ఎక్కడ పెరటి తోట సేద్యం చేయాలి, ఇంకో ప్లాట్ కొందామంటే డబ్బు ఇంకో 8 లక్షలు లేవు అప్పుడు ఎట్లా అన్నప్పుడు ఈ స్త్రీల యొక్క పూల మొక్కల మేడల మీద పూల మొక్కల ప్రయత్నం నాకు గుర్తొచ్చింది. అయితే దాన్ని మనం మొత్తంగానే మేడ మీద పెరటి తోట సేద్యంలాగా ఎందుకు చేసుకోకూడదు అన్న ఆలోచన వచ్చింది. మా బిల్డరు ఆయన సివిల్ ఇంజనీర్ కూడా, ఈ బిల్డింగ్ మీద నేను ఇలా కూరగాయల మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నాను, సాధ్యమైద్దా ఏమైనా డేంజరా అని అడిగితే ఆయన అంటే మీరు ఎలాగా చేసుకోవాలనుకుంటున్నారో నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే నేను చెప్పగలను అన్నాడు ఆయన. ఇలాగా ఈ టేబుల్ 4 ఫీట్ల పొడవు వెడల్పు 1 ఫీట్ లోతు ఉన్నటువంటి ఇటుకల మడులు ఈ టెర్రస్ మీద అంతా కట్టుకోవాలని ఉంది నాకు, ఆ మడుల్లో నేను కూరగాయలు పళ్ళ మొక్క ఆయన పెట్టుకోవాలని ఉంది అని అంటే ఆయన అప్పుడు ఆలోచించి అది పెద్ద ఏం బరువు కాదండి ఇంటి మీద, మీరు చెప్తున్న దాని ప్రకారం ఆ ప్రమాణంలో గనక మీరు మడులు కట్టుకుంటే అది పెద్ద బరువు ఏం కాదు, కాకపోతే ఒక చిన్న జాగ్రత్త మీరు బీములకు మధ్యన స్లాబ్ మీద కట్టకండి, కొంచెం మీరు ఆ దారిగా పెట్టుకోండి అవన్నీ భీముల మీద మీరు వరుసగా మడులు కట్టుకోండి అని అన్నాడు. ఓకే, మరి ఉరుపు లేదా పైకప్పు కూరవటం అట్లా ఏమన్నా సమస్య కాదా అంటే ఈ మడుల కింద మనం ప్రత్యేకంగా సిమెంట్ బిల్లలు పోసి వేసుకుంటాము, ఆ బిళ్ళలను కూడా కాస్త ఫీట్ పైకి లేపి కింద కాళ్ళు పెట్టి ఆ మడి కింద ఊడ్చుకునేలా కూడా కట్టుకుంటాం గనక ఈ

0: మడుల వల్లనైతే మన బిల్డింగ్ కు ప్రమాదం కాదు, మేము స్టాండర్డ్ రూఫ్ వేస్తున్నాం కనుక ఉరిసే సమస్య రాదు. అయినా మీకు అనుమానం ఉంటే ఒక వర్షాకాలం మీరు వెయిట్ చేయండి, ఏమన్నా ఉరుపు సమస్య ఉందా, మా వల్ల ఏమన్నా పొరపాటు జరిగితే ఎక్కడన్నా ఉరుస్తాయి, జరగలేదు ఉరవలేదంటే అసలు ఉరవదు, మును 50-60 ఏళ్ల దాకా బేఫికర్ అని అన్నాడు. సో దాంతో నేను టెర్రస్ గార్డెన్ లోకి అలా వచ్చాను. నేను అంతకుముందు టెర్రస్ గార్డెన్ లేదు, మిద్దె తోట అన్న పదవే లేదు, పెరటి తోటకు స్థలం లేకపోవడం వల్ల నాకు పెరటి తోట ప్రాణం గనక ఎట్లా నా చేసిన ఆలోచనల్లోంచి మిద్దె తోట ఆలోచనలు వచ్చింది.
1: దానికి సంబంధించి మీరు ఒక పుస్తకం కూడా రాశారు, మిద్దె తోట.
0: మిద్దె తోట అనే పేరుతో వేశారు.
1: చాలా మందికి అది ఒక ప్రేరణ.
0: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మిద్దె తోటలు కలిశారు. అంటే 2015లో ప్రచారం ప్రారంభించాం సార్. ఒక దఫా హైదరాబాద్ లోపల నుంచి కవిత్వాలు రాసే పాపం ఆడవాళ్లే వచ్చారు. ఒకసారి వాళ్ళు వచ్చి ఇది ఏదో ఇక్కడ బాగున్నట్టుంది, ఇది ఇదేదో బాగా చేస్తున్నాడు, చాలా బాగుంది. ఆడవాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తారు, మగవాళ్ళు నిర్లక్ష్యం చేసే విషయాలు, కొంచెం సెన్సిటివ్ విషయాలు ఆడవాళ్ళకు పడతాయండి.
1: సునిశ్చితంగా చూస్తారు,
0: చూస్తారు వాళ్ళు. వాళ్ళది ఎంతైనా కొంచెం అమ్మ కన్న కడుపు వైపు నుంచి ఆలోచిస్తారు ఆడవాళ్ళు. నేను స్ఫూర్తి పొందింది కూడా మేడల మీద చిన్న చిన్న వాటిలల్లో పూల మొక్కలు ఆడవాళ్ళు పెంచుకునేదాన్ని ఒక చిన్న బీజన్ లాగా తీసుకుని ఒక కాన్సెప్ట్ లాగా పెంచి పెంచుకున్నాను.
1: మొక్కల్ని చాలా అభిమానంగా చూసుకుంటారు
0: వాళ్ళు, ముఖ్యంగా పూల మొక్కల వైపు నుంచి పాపం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు. దానిలోంచి ఎదిగిన వాళ్ళు కూరగాయల వైపు కూడా వచ్చేస్తారు. సో అయితే వాళ్ళు ఒక బృందం వచ్చి ఆ మిద్దె తోటను చూసి ఇది ఏదో కొత్త విషయము, ఇది ఇది ఇది మంచి విషయం, అందరికి కావాల్సింది పట్టణాలల్లో అని వాళ్ళు ఫేస్బుక్ లో వాళ్ళు రాసుకున్నారు. వెళ్ళి చూసి మా తోటను చూసి అట్లా టీవీ వాళ్ళేమో అప్పుడు చూసి వెంటనే వచ్చేసి ఆ ఇంటర్వ్యూతో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో. సో అట్లా మిద్దె తోట 2015 డిసెంబర్లో ఎక్స్పోజ్ అయింది. అప్పుడు నేనేమనుకున్నానంటే నేను రచయిత అంటే ప్రచారకుడే కదా, ఒక విధంగా భావజాల ప్రచారకుడు కదా. నేనేమనుకున్నానంటే ఇప్పుడేదో దీన్ని కొంచెం గుర్తిస్తున్నట్టున్నారు, ఆ రోజులు ఇప్పుడు వచ్చినట్టున్నాయి, మనం దీన్ని ప్రచారం చేయొచ్చు, అయితే ఇది అందరికి కావాల్సింది కదా. దీన్ని ఈ పెస్టిసైడ్స్, ఇక మీకు తెలుసు కదా 2015 వచ్చేసరికి పెస్టిసైడ్స్ యొక్క పరిణామాన్ని మనకు తెలుస్తున్నాయి. సో నేను దీన్ని బాధ్యతగా ప్రచారం చేస్తే ఎట్లుంటది ఇప్పుడు అని ఒక ప్రశ్న వేసుకున్నాను. రోజు చెప్పడానికి ఏముంటది అంటే అసలు వ్యవసాయం అంటే ఏమీ తెలియని వాళ్లకు మనం చెప్పవలసి ఉంటుంది. వ్యవసాయం తెలిసిన నాభోటి వాడికి ఎవడి చెప్పక్కర్లేదు, కానీ పట్టణాలలో ఉన్న వాళ్ళకి, కొత్త తరం వాళ్ళకి అసలు ఏది తెలియదు. మరి నేను రోజు పని చేస్తున్నాను తోటలో, ఏదో ఒక పని చేస్తున్నాను, ఆ పనినే ఒక ఫోటో జత చేసి ఒక చిన్న పోస్ట్ రాసి పెడితే అయిపోద్ది కదా అని నేను అలాగా 2015 డిసెంబర్ చివరి వారంలో మొట్టమొదటి మీద తోట పోస్ట్ రాసి పెట్టాను. నేను ఇక రోజు నేను పైన ఏ చిన్న పని చేసినా ఒక ఫోటో ఐటమ్ పెట్టి రాయటం, దాదాపు 1600 రోజులు 1600 పోస్టులు రాసి పెట్టాను. ఆ పోస్టుల్లోంచి కొన్ని ఇంటి పంట అనే పేరుతో క్రాంతిరెడ్డి అనే ఆయన ఒక పుస్తకంగా వేశాడు. నాకు ఆ టైటిల్ నాకు ఇష్టం లేదు గనక, ఎందుకంటే నాది మిద్దె తోట కాన్సెప్ట్. మిద్దె తోట అయ్యా బాబు అంటే అది ఆయనకు పట్టదు, సర్లే ఏదో విధంగా పోని అంటే వాళ్ళు ఇంటి పంట అనే పేరు పెట్టుకుని ఆయన వేశాడు. ఆ తర్వాత నాకు రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు వెంటనే పరిచయం అయినప్పుడు వాళ్ళు మంచిగా వేయలేదా, సమగ్రంగా వేయలేదా, అసలు నా కాన్సెప్ట్ ఇంటి పంట కాదే బాబు, నాది మిద్దె తోట నాది కాన్సెప్ట్ అంటే మరి మేము వేస్తామని వెంకటేశ్వరరావు అంటే మళ్ళీ కొంచెం దాని మార్పులు చేర్పులు చేసి మిద్దె తోట పేరుతో 2017లో వెంకటేశ్వరరావు పుస్తకంగా వేశాడు. దాన్ని హిందీ ఇంగ్లీషుల్లో కూడా అనువాదం చేసి వేశారు. ఇవాళైతే ఇంకా నేను చెప్పనక్కర్లేని విధంగా రెండో జనరేషన్ ఈ 10 ఏళ్లలో మిద్దె తోట గురించి చెప్తూ ఉన్నారు.
1: రఘువత్తం రెడ్డి గారు, మొత్తానికి ఈ మిద్దె తోటతో సమాజంలో ఆరోగ్యం అంటే అటు శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రవేశపెట్టారు. మీరు కేవలము వ్యక్తుల మధ్యలో, సమాజంలో వ్యక్తుల మధ్యలో ఉండే అనుబంధాలే కాకుండా మనతో కలిసి జీవించే జీవరాశుల పట్ల కూడా మీ యొక్క ఆ భావ ప్రకటన చేసినట్టుగా తెలిసింది. అది ఏ రకంగా
0: చేయాలి? ఒకవైపు మిద్దె తోట ప్రచారం జరుగుతుంది, ఇంకొక వైపు మా అబ్బాయి ఒక కుక్క పిల్లని తెచ్చాడు. నేను ఎప్పుడు కూడా వాటిని పెంచలేదు, కానీ అతను తెచ్చి ఇంట్లో వేశాడు, అతను వెళ్ళిపోయాడు, కానీ ఉద్యోగం కోసం అది నేను చూడవలసి వచ్చింది దాని బాధ్యతలని కూడా. ఒక కుక్క పిల్లను పెంచుతున్న క్రమంలో మనకు చాలా విషయాలు అర్థం అవుతాయండి. మనం మనసు పెట్టినట్టయితే మనుషులకి, మనుషులు బాగా అర్థం అవుతారు. మనం ఒక కుక్క పిల్ల పెంచడం ప్రారంభమైతే మనకు మనుషులు బాగా అర్థం అవుతారు. నాకు అది అర్థమైంది.

0: ఈ కుక్కపిల్ల ఎలాగా గమనిస్తుంది, అర్థం చేసుకుంటుంది, మనతో ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటున్నారు, అసలు ఇవన్నీ ఏవో నాకు మనుషుల్ని తోచడానికి నాకు ఒక తూకం రాయి దొరికింది. పిల్ల గూపీ అనే పేరుతో ఒక కుక్క పిల్ల దొరికింది నాకు. ఆ కుక్క మీద ఎన్ని కొటేషన్లు రాశాను, ఒక పుస్తకం వేయచ్చు. కుక్క పిల్ల మీద రాసిన కొటేషన్లు ఒక పుస్తకం వేసుకోవచ్చు. సో అందుకని నేను అలాగా కుక్కను పెంచవలసి రావటం వల్ల, కుక్క గురించి మనుషుల గురించి తెలిసి రావటం వల్ల, నాకు తెలిసిన విషయాలను కూడా ఈ కుక్క అనే కోణంలోంచి మనం ఎందుకు రాయకూడదు అని ఒక రెండేండ్లు ఫేస్బుక్ వాళ్ళ మీద సీరియల్గా రాశాను. దాన్ని అంతా మళ్ళీ రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు ఒక పుస్తకంగా వేశారు. తెలుగు సాహిత్యంలో కుక్కను పెంచిన అనుభవాలను రాయటం అనేది అప్పటి వరకు ఎవరు రాయలేదు, ఇప్పటికి కూడా ఎవరు రాయలేదు. నిజానికి కుక్కలను చాలా మంది పెంచుతారు, లక్షలాది మంది పెంచుతారు, కానీ ఆ కుక్క వల్ల గమనించిన విషయాలను ఎవరు రాయరు. ఇక నేను రైటర్ని కనుక నాకు ఏది మనసులోకి వస్తే అది అంతే, ఫోన్లోకి వచ్చిన వాటిని రాయటమే.
1: రఘోత్తమ్ రెడ్డి గారు, మీరు ఇటీవల తమరు వండని వంటలు అని ఒక సిరీస్ లో ప్రచురణ జరిగింది. అది ఆ వండని వంటలు, వంట అంటేనే వండుకొని తినేది, దానికి ఎలా శ్రీకారం చుట్టారు?
0: అది నేను ఈ మిద్దె తోట ప్రచారం 2015లో ప్రారంభమైంది. మధ్యలో కోవిడ్ వచ్చింది మనకి, ఈ దశాబ్దం మధ్యలోనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చేసరికి అప్పటికి వరకు మా మిద్దె తోటను ఉదయం సాయంత్రం తప్పనిసరి సందర్శకులు వచ్చేవారు. నాకు అదొక పనిగా ప్రతిరోజు వీళ్ళకి చూపించటం ఇదే పని అయిపోయింది నాకు. కోవిడ్ వల్ల ఆగిపోయినరు. ఇదే సందర్భం అని నేను ఆపేశాను, చాలనుకున్నాను. ఈ లోపు బాగా విస్తృతంగా జనంలోకి వెళ్ళిపోయింది. కోవిడ్ తదనంతరం కూడా నన్ను మిద్దె తోట సదస్సులకు పిలుస్తున్నారు. మళ్ళీ నేనేమనేవాడిని, నేను చెప్పాను అయిపోయింది, అందరు తెలిసిపోయింది, ఇంకా నేనేం చెప్పాలి? బోల్డ్ అంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని డబ్బు కూడా సంపాదిస్తున్నారు, కొత్త వాళ్ళు వచ్చేసారు, మిద్దె తోటలు చేస్తున్నారు, చెప్తున్నారు. నేను చేసేదంతా అయిపోయింది, ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. లేదు, మీరు అత్తే ఆడి అందరు కనపడితే చాలనే కాడికి వచ్చారు. మీది విత్తనాలు అప్పారా అని ఉంటాడు మిద్దె తోట రైతు ఒక ఆయన. ఆయన లేదు లేదు, మీరు గట్టిగా మీరు రావాల్సిందే మా ఇంటికి, మేమంతా కలుస్తున్నాం, మీరు అక్కడికి వస్తే చాలు, మీరు కనపడితే చాలు అని బలవంతంగా పిలిచాడు ఆయన. ఇవి మరి బలవంతంగా వెళ్తున్నాం మనం పోయి మళ్ళీ మిద్దె తోట కథ వినండి జనులారని, పాత కథ నేను ఎంతకాలం చెప్పాలి అనుకుని ఇలా వేసుకుంటూ ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళిన. నన్ను మాట్లాడమన్నప్పుడు నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతాను, మిద్దె తోట గురించి మీకు ఎవరికి ఇప్పుడు నేను చెప్పాలి, మీ అందరు పెద్ద పెద్ద రైతులు అయినరా, ఇప్పుడు 5 ఏళ్ళల్లో 6 ఏళ్ళల్లో నాకు తోచింది చెప్పాలని ఉంది, చెప్పనిస్తారా అంటే మీకు ఏది తోస్తా చెప్పాను నేను అన్నాను. అప్పుడు ఇంతకాలం మిద్దె తోటను ఎందుకు చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అని ఇదంతా చెప్పుకుంటూ వచ్చినాం. ఈ 7-8 ఏళ్ల మిద్దె తోట ప్రచారంలో ఒకే ఒక ఉపన్యాసాన్ని అనేక చోట్ల ఇచ్చుకుంటూ వచ్చిన. అది ఏం ఉపన్యాసం? మిద్దె తోటను ఎందుకు చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి. ఈ ఇప్పుడు ఈ మిద్దె తోట ఉపన్యాసం ముగింపు దగ్గర మీకు ఒక ప్రశ్న వేస్తాను, నేను అక్కడ మొదలుపెట్టి నా కొత్త ఉపన్యాసం ఇస్తాను మీకు అని అన్నాను. ఇవ్వండి, మిద్దె తోట ఒకటి చేస్తేనే మన ఆరోగ్యాలు బాగుపడతాయా అన్న ప్రశ్న వాళ్ళకు మొదలు వేశాను నేను. ఇంత పూర్వం ఏమిటి మిద్దె తోట ఇట్లా ఇందుకు చేయండి ఇలా చేయండి, ఇప్పుడేమో మరి అదొకటి చేస్తేనే లాభం కలుగుతుందా, మన ఆరోగ్యం బాగుపడుతుందా? పడదు. మనం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేదాకా టూత్ పేస్ట్ నోట్లో పెట్టుకోవడంతో మన రసాయన జీవితం మొదలై రాత్రి పడుకునే ముందు దోమల మందు ఆన్ చేసుకొని పడుకుంటారు కదా, ఇంకా తెల్లవారులు మన రసాయన జీవితం కంటిన్యూ అవుతుంది. సో ఈ మధ్యలో ఎన్నో రసాయనాలు మనం వాడుతున్నాం, వాడకూడని రసాయనాలు అన్ని వాడుతున్నాం, సబ్బుల పేరుతో రకరకాల వాటితో. టీ పౌడర్ కూడా పెస్టిసైడ్స్ దే వస్తుంటది, అన్ని పెస్టిసైడ్ తిండి లేదా రసాయనాల వ్యవహారం అయిపోయింది. మనం ఈ మిద్దె తోట సేద్యం చేసి ఆర్గానిక్ కూరగాయలు పండించుకొని ఆ ఒకటి తింటేనే మరి మన ఆరోగ్యం బాగుపడదా? ఇవన్నీ ఇలా ఉన్నాయి, మరి ఇవన్నీ గురించి కూడా మనం ఆలోచించాలి అని చెప్తూ ఆ సేంద్రియ కూరగాయలను కూడా మనం ఏమన్నా పాపం వాటిని దొరికినట్టు తింటున్నాం, వాటిని వేడి చేసి మహడ్చి నూనెలో దేవి అసలు వండితే ఏమవుద్ది, చచ్చిపోద్ది జీవశక్తి. మరి మనం ఇంత శ్రద్ధ తీసుకుని ఆర్గానిక్ అని పండిస్తున్నాం, మళ్ళీ మనం వాటిని బాగా మార్చి వేపి తింటున్నాము, దీనివల్ల ఏం లాభం ఉంటుంది అని ఇక్కడికి వచ్చి ముగించి నేను రిటర్న్ వస్తున్నప్పుడు ఆ ముగించిన మాట దగ్గర నేను ఆగిపోయాను. మళ్ళీ అవును, వండితే అంత జీవశక్తి చచ్చిపోవటమే కదా, ప్రాణశక్తి చచ్చిపోవటమే కదా, అసలు అన్నిటినీ ఎందుకు వండి తింటున్నారు, ఆ కోతులు ఎందుకు అంత ఎనర్జెటిక్గా ఉన్నాయి, మనం ఎందుకు అలా

0: ఏమో మనం వండుకొని తింటున్నా అవి దొరికింది దొరికినట్టు తింటున్నాయి. మనం చాలా మటుకు గ్రామీణ పాత గ్రామీణ జీవితంలో చాలా వాటిని పచ్చివి తినేవాళ్ళం. దొండకాయ తినేవాళ్ళం, బెండకాయ తినేవాళ్ళం, టమాటా పండ్లు తినేవాళ్ళం, మొక్కజొన్న కంకులు లేతవి పచ్చివి కూడా తినేవాళ్ళం. అలా వెనక్కి వెళ్ళే సద్దుల బతుకమ్మకు మనకు 5 రకాల పిండులు చేస్తారు. వాటి కాకపోతే వేపుతారు, బియ్యాన్ని కాస్త వేపుతారు, పెసర్లను వేపి పిండి చేస్తారు. వేపకుండా ఈ పిండి చేస్తే ఏమన్నా చచ్చిపోతాము మనం? వేపకుండా పిండి చేస్తే ఏమన్నా తినడానికి వీలుగా అరుచిగా ఉంటుందా అని నేను ట్రై చేశాను. వేపకుండాని 5 రకాల పిండిని చేశాను ఇంట్లో. మొక్కజొన్నలను వేపలేదు, పిండి చేసి అందులో బెల్లం కలిపి నీళ్లు, సత్తుపిండి బ్రహ్మాండంగానే ఉంది, మంచి తాజా వాసన, పచ్చి వాసన. నేను అప్పుడు బియ్యాన్ని కూడా వేపకుండా పచ్చి బియ్యం పిండిలోనే కాస్త చక్కెర బెల్లం అది కలిపేసి ముద్దలు చేసి తిన్నాం, బాగానే ఉన్నాయి. అప్పుడు నేను మళ్ళీ ఆడవాళ్ళని అడిగాను, ఎందుకు వేపుతారు వీటిని, వేపకుండా వీటిని చేయొచ్చు కదా అంటే పచ్చి వాసన పోవడానికి అని అన్నారు వాళ్ళు. అందరు చెప్పింది ఒకటే ఆన్సర్, పచ్చి వాసనే ప్రాణశక్తి కదా, ఇది పోగొట్టుకుంటేనే కదా మనం ఇట్లా అయిపోయింది, మన చేత కాకుండా అయిపోయింది, అది అంత కొమ్మలు పట్టుకుని ఎట్లా గెంతుతాయి. మీరు ప్రతి జీవిని చూడండి, వన్యజీవిని చూడండి, అది చాలా ఎనర్జెటిక్ గా ఉంటాయి. మనం ఇంత పెద్దగా ఉన్నాం, మనం ఒక గజం కూడా మనం గెంతలేం.
1: పచ్చి వాసన ఉన్నప్పుడే పచ్చగా ఉంటారు.
0: పచ్చి వాసనే ప్రాణశక్తి అయిన అది కదా, అమృతాహారం అంటే ఏమిటి, మృతి లేని ఆహారం కదా. అసలు అమృతాహారం అంటే తీయగా ఉన్నదని అనుకుంటున్నారు వీళ్ళందరూ. మృతి లేని ఆహారం, మృతి అది చావంది, అటు పచ్చిది జీవశక్తి ఉన్నదాన్ని తినటం కదా. ఇదేదో ఆలోచించదగ్గ విషయం లాగా ఉంది అని అనుకుని వండకుండానే, అసలు పొయ్యి లేకుండానే ఈ వంటలు చేయొచ్చు అసలు ఆలోచిస్తే అని కొన్ని వంటలు చేసుకుని నిర్ధారించుకుని పెట్టి చేశాము. ఇది వండని వంటలు కాన్సెప్ట్తో ఇప్పుడు ఫెమినిస్ట్ రైటర్ ఒక ఆవిడ 30 ఏళ్ల క్రితం రాసింది, వంటిల్లుకి అగ్గి తిరిగితే గాని మా ఆడవాళ్ళ ఆరోగ్యాలు బాగుపడవని రాసింది ఆవిడ ఒక ఆవిడ. ఆవిడ కట్టెల పొయ్యి కాలపు వంటిల్లు ఉంది ఆవిడ మనసులో. ఇప్పుడు కట్టెల పొయ్యి గ్యాస్ అంత నిమిషాల వంట కదా. నాకేమిటంటే ఆమె చాకిరీ వైపు నుంచి అన్నది, నేను ఎలా ఆరోగ్యం వైపు నుంచి, అనారోగ్యం వైపు నుంచి, అసలు మనం వండకుండా కూడా చాలా తినొచ్చు. ఈ కాన్సెప్ట్ రీత్యా 100కి 100% అసలు వండకుండా తినొచ్చు. పచ్చిరాగులను పిండి చేస్తాం, కొంచెం బెల్లం కలుపుతాం, కొంచెం శనగపప్పు పొడి కలుపుతాం, ఎండు పండ్లు కొన్ని కలుపుతాం, కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కలుపుకుంటాం, కాస్త బెల్లం కలుపుకుంటాం, లేదా ఇలాగ ముద్ద చేసి తింటే మీకు కార్బోహైడ్రేట్స్, పప్పు,
1: ప్రోటీన్స్
0: అన్నీ ఉంటాయి. దీన్ని సమగ్ర ఆహారంగా మనం ఇప్పుడు సత్తుపిండిని ఇంకొంచెం నేను డెవలప్ చేసి అవి ఇవి అన్ని కలిపేశాను నేను.
1: సత్తుగల పిండి చేశాను.
0: సత్తు అంటే శక్తి కదా, అది నిజంగా దాన్ని సత్తుపిండి అన్నారు కానీ మనం దాన్ని ఏమో మక్క పిండి అనుకుంటున్నాం. మాకు ఏమో మొక్కజొన్న పిండి అని మనం అనుకుంటున్నాం. అది శక్తి కలిగిన పిండి. అది వేపుతారు, వేపొద్దు అనుకున్నాను, వేపకుండా చాలా పచ్చి సువాసన, నిజానికి పచ్చియే సువాసన వేస్తాయి. సో కనుక నిజమైన అమృతాహారం ఏమిటి అంటే వండకుండా తినగలగటం, ప్రిపేర్ చేసుకొని మిక్స్ చేసుకొని తినగలగటం. మరి ఏమన్నా ఉంటే అది ఏదో కొంచెం లైట్గా ఉడికించుకొని తినొచ్చు, కానీ ఆ చాలా మటుకు అసలు మనం పచ్చివి తినొచ్చు. ఎక్కడ మర్చిపోయినాం మనం, ఎక్కడ పోగొట్టుకున్నాం అసలు వెనకటి జీవితంలో. వెనక్కి వెళ్తే వంట ఎక్కడిది అసలు? వంటిల్లు ఎప్పుడైతే పెట్టుకున్నామో, ఇక వైద్యశాల అప్పుడే పెట్టుకున్నామని ఒక కొటేషన్, వంటల మీద కూడా, ఈ వండని వంటల మీద కూడా బోల్డ్ అని కొటేషన్లు. సో అందువల్ల ఇలాగా మిద్దె తోట ప్రచారంలో భాగంగానే వండని వంటల్లోకి వచ్చి పడ్డాను నేను.
1: వివేకానందుల వారు అన్నట్టు సమాజానికి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు అన్నట్టుగా ఆ దిశగా మీరు వండని వంటలతో జీవశక్తిని సమాజంలో ప్రచారం చేసి సత్తుపిండి కాదు సత్తువ కలిగిన ఆహారంగా చేసింది.
0: అది వండుకోకుండానే నిజమైన సత్తువ కలిగిన ఆహారాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు.
1: వంటబట్టే ఆహారం,
0: వంటబట్టేది, ఒంటికి శక్తినిచ్చేది అటువంటి ఆహారం.
1: వంటిల్లుకు దూరంగా
0: వండని వంటలకు దగ్గరగా, సో ఆరోగ్యానికి దగ్గరగా సో మనం ఉండొచ్చు. కాన్సెప్ట్ రీత్యా ఇది 100కి 100% సాధ్యమయ్యే పని సార్. శ్రమ చాలా తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. సింగిల్ గా ఉన్న వాళ్ళు, స్టూడెంట్లు ఇంకా చక్కగా చేసుకోవచ్చు. ఈ వంటలన్నీ కూడా పుస్తకం కూడా వేశాం మేము, వండని వంటల పేరుతో రైతనేస్త వెంకటేశ్వరరావు గారు వేశారు. నెట్ లో కూడా ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు చేసి కూడా పెడుతూ ఉన్నాం. మీరు సెర్చ్ చేస్తే ఎవరికైనా దొరుకుతాయి. మీరు ఉపయోగించుకోండి ఈ వండని వంటలను. మీరు ఎంత ఓన్ చేసుకుంటే, ఈ కాన్సెప్ట్ ను మీరు ఎంత ఆచరిస్తే అంత కొంచెం ఆరోగ్యం పెరుగుతుంది అని నేనైతే నా అనుభవము, నా ఆలోచనల వల్లనైతే నేను మీకు ఒక మాట చెప్పగలుగుతున్నాను.
1: చాలా సంతోషం తుమ్మటిరా గౌతమ్ రెడ్డి గారు, మీ జీవన ప్రస్థానంలో సమాజ హితం కోసం రచనల రూపం

0: గ్రామాల్లో అటు కర్షకుడిగా కార్మికుడిగా అలాగే ప్రస్తుతం ఉండే ఆధునీకరించబడిన వ్యవస్థలో కూడా భూమి దొరకడమే కష్టముంటే భూమిపైన మెద్ద మీద తోటను సృష్టించి సమాజానికి హితం చేసే ప్రయత్నం తర్వాత తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ధన్యవాదాలు.
1: ఆకాశవాణికి కూడా నా

0: మీరింతవరకు మీట్ ద స్టార్ ప్రముఖ సాహితీవేత్త మిద్దెతోట ఆవిష్కర్త తుమ్మేటి రఘుమోత్తం రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in

0: వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రాజకోటి సంగీత సారథ్యంలో వీటూరు సుందరరామూర్తి రచన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం, బావ బావమడిది చిత్రం కోసం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: దేవ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాట ఆశ ఆశ ఆశ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ బృందం గానం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. అనుబంధాలు, ఆత్మీయతలు ఎంత బలంగా ఉంటాయో తొలితరం పాటల్లో చక్కగా విశదపరిచేవి. మనుషులు ఉండే మేడలు, మిద్దెలు, ఇతర జీవులుండే గూళ్ళు, గుహలు కాకుండా తమది ఒక పందిరని, ఆ పందిరికి తాను ఒక ఆకునని, వెన్నెలని వెల్లగా వేస్తే అది కుటుంబమని, ఆ పందిరిలో నెలవంకలాంటి గోరువంక వరునితో ఏ వంకో వెళ్ళిపోతే తన గుండె దిగులైపోదు అంటూ వాపోతూ మమతానురాగాల్ని మార్ధవ స్వరంలో అందిస్తున్న పాట. సుఖదుఖాల చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, దేవులపల్లి రచన, ఎస్పీ కోదండపాండి సంగీతం.

కథను తొక్కే పదాలనే కాదు మదిని మెచ్చే పదాలతో కవితలో చూపగలిగేవాడే మహాకవి. వలపు నది విరహాల రేవుకు పిలుచుకుపోయే వగలాడి చూపుల్ని, ఆమె మదిమెచ్చిన చెలికాని రూపుని ప్రేమలో రమింపచేసి అందని

ఆనందపు సంబరాల నయాగారాన్ని, మబ్బుల మెరిసే మనసును మురిసే జవరాలి వయసు గుసగుసల్ని, సరస సుగంధ ప్రణయ చిందుల్ని అన్నింటినీ రంగరించి ఓ చిరు దరహాసంగా చెలిమి కోసం వదిలితే పాటలో వివరించిన వైనంతో ఆ అక్షరాలు హృదయాలపై చిందులేస్తాయి. నర్తనశాల చిత్రలో ఘంటసాల పి సుశీల, శ్రీరంగం శ్రీనివాసరావు రచన, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం.

మనసులు కలిస్తే వయసులు ఇచ్చేసి వలపులు పుచ్చేసుకోవచ్చు. సువాసన భారంతో రాలిపడిన పువ్వుల్లా, వయస్సుతో వచ్చిన విరహ భారంతో ఆమె నడిస్తే ఆ అడుగుల వెంట జారిపడే పారిజాతాలతో పూలమెడలే కట్టుకోవచ్చు అని కవి అంటాడు. పగటిపూట వెలుగు చేయిపుచ్చుకుని సూర్యుడు, రాత్రిపూట వెన్నెలు చేయినందుకుని చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగానే అతని చుట్టూ ఆమె చుట్టూ రేయీ పగలు తిరుగుతూ ఉంటే, పగలు కాగానే పడమట జారిన సూర్యుని వెచ్చదనం, రేయి అవగానే వెన్నెల వేడిగా పలకరిస్తూ ఉంటే, వెలిగిన నక్షత్రాల దీపాల కాంతిలో తొలగిన మబ్బుతెరల మాటున మదినిండుగా పిలుస్తున్న జవరాలి జవ్వని పలుకులను పాటగా మారిస్తే, పునర్జన్మ చిత్రంలో పి. సుశీల, శ్రీరంగం శ్రీనివాసరావు రచన, టి. చలపతిరావు సంగీతం.

మధుస్వరం అంటే కోయిల అని తెలుసు. మరి అనిమకం, ఇందిదిరం, కళాలాపము, చంచరీకము, పద్మబంధువు, పుష్పంధయము, పుష్పకీటకము, భృంగకము, భ్రమరం, ఇవన్నీ తొమ్మిది పేర్లను తెలుసా అన్నట్టు మరో పేరు కూడా ఉంది. అదే మధుపాయి. ఆమె విరబూసిన నవపారిజాతమైతే తాను మరలులకించే మధుపాయినని, తన హృదయానికి వలపు తీగల బంధనాలు వేసి ఆమె సోయుగపు కనులు తన హృదయంలో గుచ్చుకున్నాయని, ప్రతిగా చందన పరిమళంలో తనువులోని తీయని మకరందపు పలుకుల హృదయంలో విరుల బాణాలు వదులుతానని, ఆమె లావణ్యాన్ని అద్భుత రసంలో ఓలలాడిచ్చే గీతమిది. కథానాయకురాలి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, గోన విజయరత్నం రచన, ఆకుల అప్పలరాజ్ సంగీతం. హరే చంద్ర.

వెండి జలతారు హుయ్యలలో జాలువారే వెన్నెల ఒకవైపు, గాలితాకున జలతారు మేలుముసుగు జారగా శరీరాన్ని జలతరంగిణీ చేసే జవ్వని మరొక పక్క. ఇంకేముంది, తన మదిలో ఇగిరిపోయిన అందం ఆనందగానమైతే తెలిమబ్బుల్లో తెల్లని జాబిలి తారాడినట్టుగా, చిరుగాలి వింజామరలలో సుతారంగా తాకిన విరుళలాగా, నిదురించే పెదాలు విచ్చుకున్నట్టుగా, ఆ మందహాసపు నగమోము నింగీ తారకల యమన్ కళ్యాణి తడుకులలాగా తన హృదయలో కలవరిస్తూ ఉంటాయట్టున్న గీతం. సంతానం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, అనిశెట్టి రచన, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం.

లేఖపై ఉన్న మల్లెల అక్షరాల్ని పాటగా ఎగరేస్తే అవి నక్షత్రాలై మెరుస్తాయి ఆకాశంలో. ఆమెను తలచిన కోయిల పిలుపుల ఆమెను తలచిన తలుపులో మనస్సు పలుకుతుందని, గులాబీ మొగ్గలాంటి చిలిపి సిగ్గులో ఆశల్ని దాచి అక్షరాలను పొదికితే అందుకు గుండె లయతో తాళం వేసి మరీ పాటగా మారుతుందని, విరబూసిన సోయుగం దిగివచ్చిన స్వర్గం అయితే ఆ సంతోషంలో పాట పల్లవి పావడా తానై కురుల కుసుమంగా అనుపల్లవి చేరి పెదవి గుసగుసల్లో చరణాలుగా కలిపి ఓ ప్రేమలేఖ రాస్తే ఈ పాటవుతుంది. శ్రీదేవి చిత్రం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, దాశరథి రచన, జీకే వెంకటేష్ సంగీతం.

ఒక కంటి పన్నీరు పువ్వు అయితే మరొక కంటి కన్నీరు ముల్లవుతుంది. ఎండిన గుండెను ఎండమావి చల్లార్చలేదు. జీవితం ఒక ప్రవాహం, కాలం ఒక నది, కర్మ ఒక నావ. కెరటాలు కదిలి వెళ్ళిపోయినా రేవు నావతోనే ఉన్నట్టుగా, కలుసుకోని ఇరు తీరాలైనా, కలవని జీవితాలైనా, గాయం ఏదైనా తగిలేది గుండెకి, అది అద్దంలాంటిది గనక పదిలంగా చూసుకోమంటూ ఓ మధుర గాయని అనుభవ అనుభూతి ఈ పాట. అనురాగదేవత చిత్రంలో పీసుశీల, ఆత్రేయ రచన, చక్రవర్తి సంగీతం.

మధ్యవర్తిత్వం కత్తిమీద సావులాంటిది. ఒకవైపు ఆనందహేళ, మరొకవైపు విరహపు జ్వాల. మధ్యవర్తి చంద్రుడు, అవతలి గుణగణాలని మధ్యవర్తికి ఆపాదిస్తే జాలిపడటం మనవంతవుతుంది. తాను చేమంతనని, పూవంతెనని, దయచూడమని ఒకవైపు వేడుతుంటే, మరొక పక్క చెలి కనిపించిన సంబరంలో ఆశలు ఊటలు ఊరిందని, కోర్కెలు చిగురించాయని, మనస్సు వికసించిందని, వేరొక మాటలేలా కరుణించవేలా కనకరించవా అంటూ సాగిపోయే త్రిగళగీతి ఈ పాట. ఇలవేలుపు చిత్రంలో పి సుశీల, పాణిగ్రాహి పి లీలా పాడారు. శ్రీరంగం శ్రీనివాసరావు రచన, సుశల దక్షిణామూర్తి సంగీతం.

నిన్న ఒక జ్ఞాపకం, అది తిరిగి రాదు. రేపు ఒక ఊహ, అది అనుకున్నట్టు జరగదు. ఒకటే మనది, అది ఈరోజు. అలాంటప్పుడు చిలకల కొలికి నీకు అలకలెందుకు? వలపు పలుకులలో పలకవెందుకు? మనసునున్న విరహం కన్నుల్లో కలహంగా కనపడితే పెదవులలో మధువులు ఎలా ఊరుతాయి చెప్పు అంటూ తాగిన మైకంలో కాక చెప్పాలన్న తమకంలో చెబుతున్న మాటగా తనకి తాను ప్రబోధం చేసుకుంటున్నట్టున్న ఈ పాట. అభయకళ్ళు చిత్రంలో ఘంటసాల బృందం, దాశరథి రచన, వేదా సంగీతం.

కనులు మనసు వాకిళ్ళు అంటారు. ఎదను దాచిన భావం కంటి మెరుపులో కనపడుతుంది. అలకలలో ఎరుపెక్కిన కళ్ళు తీరిన అలకలో తళుకులు ఇనుతాయి, పల్లవిని అందుకుంటాయి. ఎదను తాకిన పూలగాలులు కలలో పలకరించి కథలెన్నో చెబుతాయి. ఆ భావం మదిలో సాగితే అది మధువై తనువంతా పులకిస్తుంది. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే హృదయం కోసం పాడుకునే పాటిది. మా నాన్న నిర్దోషి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, పెండ్యాల సంగీతం.

చలిగాలి వింజామరలు మనసును తలుపుల మొలకలకు చిగురులు వేయిస్తే ఆ యవ్వనపు సవ్వడి కడు రమ్యంగా ఉంటుందట. కన్నులు పలుకుల జాబిలి వలపులు అందాలు అందినట్టుగా, ఊహల పల్లకపై సొగసులు ఊరేగినట్టుగా, జీవనరాగపు మధురిమను చిలికేందుకోసం బయలుదేరే ఓ ప్రణయ ప్రయాణం ఈ గీతం. అడుగుజాడలి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్ జానకి, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, మాస్టర్ వేణు సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాలలో ముసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: జీవనం ఆనందదాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

రేపటి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఉదయం 7:15 చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యలు చికిత్స. ఉస్మానియా హాస్పిటల్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండరాతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

రేపు రాత్రి 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో డైవర్స్ తర్వాత పిల్లల పట్ల పేరెంట్స్ బాధ్యత ప్రముఖ న్యాయవాది భగవంత్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రేపు రాత్రి 7:15

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
0: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.